శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 8వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ బిఎల్ సుగుణా గారు అందించే సూక్తులు.
1: శాస్త్రాలు ఎన్ని ధర్మాలు బోధించినా వాటి అన్నింటి సారం ఇతరులకు ఉపకారం చేయడమే. సాధారణంగా లోకంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో తమకు ఉపకారం చేసిన వారికే ఉపకారం చేస్తారు కొందరు. ఇది కృతజ్ఞత అవుతుంది. అపకారం చేసిన వారికే అపకారం చేస్తారు కొందరు. ఇది ప్రతీకారం తీర్చుకోవడం అవుతుంది. పాలు పోసిన చేతనే కాటు వేసినట్లుగా తిన్న ఇంటి వాసాలు లెక్కబెడుతూ తమకు ఉపకారం చేసిన వాళ్లకు మేలు చేయకపోగా వాళ్లకు కీడు తలబెడతారు మరికొందరు. కాని తమకు అపకారం చేసినా వారిని క్షమించి మేలు చేసేవారు కొందరుంటారు. వారే సత్పురుషులు. ఉపకారికనుపకారము విపరీతము కాదుసేయ వివరింపంగా అపకారికనుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మేలు చేసిన వారికి మేలు చేయడం విశేషం కాదు, కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే సజ్జనుల స్వభావమని బద్దెన మహాకవి చెప్పిన మాట. అపకారికి కూడా ఉపకారం చేయడం క్షమ అవుతుంది. అన్ని గుణాలకు క్షమ తలమానికం. రావణ సంహారం అయిన తరువాత ఆ వార్త సీతాదేవికి చెప్పిన హనుమంతుడు, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టిన ఈ రాక్షస స్త్రీలనందరినీ సంహరిస్తాను, అనుమతించవలసినదేని అడిగాడు. అప్పుడు సీతాదేవి, పాపానాం వా శుభానాం వా వదార్హాణం ప్లవంగమ కార్యం కారుణ్యమార్యేణ నకశ్చిత్ నాపరాధ్యతి. పాపాత్ములైనా పుణ్యాత్ములైనా అందరి విషయంలోనూ కారుణ్యాన్నే చూపాలి. నీ ప్రభువాజ్ఞ నీవెట్లా పాటించావో వారు రావణుని ఆజ్ఞను పాటించారు. లోకంలో అపరాధం చేయని వాళ్ళు ఎవరుంటారు? కనుక వీరు చంపదగిన వారు కారు అని వారించి ఆ రాక్షస స్త్రీల ప్రాణాలను కాపాడింది సీతాదేవి. అపకార పరాణామపి ఉపకరువంతి సాధవః చిందంతమపి వృక్షాః స్వఛాయయా కిమ్న రక్షతి. తనను ఆశ్రయించిన వారికే కాదు, తనను ఖండించడానికి వచ్చిన వాడికి కూడా నీడనిచ్చి రక్షిస్తుంది వృక్షం. అలాగే తమను దూషించినా ద్వేషించినా హింసించినా ఆఖరికి చంపడానికి ప్రయత్నం చేసినా వారికి ఉపకారమే చేస్తారు సాధువులు. ఘోషయాత్రలో దుర్యోధనుడు గంధర్వుల చేతికి చిక్కినప్పుడు కాగల కార్యాన్ని గంధర్వులే చేశారని భీముడు ఆనందిస్తే, ధర్మరాజు మాత్రం దుర్యోధనుని రక్షించాల్సిన అవసరాన్ని తన తమ్ముళ్లకు తెలియచేసి దుర్యోధనుని రక్షించాడు. తనను అవహేళన చేయడానికి, అవకాశం వస్తే తనను మట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు దుర్యోధనుడు. అయినా అతడిని రక్షించకుండా ఉండలేకపోయినా పరోపకార గుణసంపన్నుడు ధర్మరాజు.

0: అపకారికి చేసిన ఈ ఉపకారం ధర్మరాజు ఔన్నత్యానికి గీటురాయిగా మిగిలింది. పరులకు మేలు చేయడం సత్పురుషుల్లో ఉండే సహజ లక్షణం. వారు ఇతరులకు మేలు చేయడంలోనే పరితృప్తిని పొందుతూ ఉంటారు. కొవ్వొత్తి తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగును ఇచ్చినట్లుగా గుణవంతులు తమకు నష్టం కలుగుతున్నప్పటికీ లెక్క చేయక ఇతరులకు ఉపకారాన్నే చేస్తారు. ఎదుటివారు ఎవరైనా ఎలాంటి వారైనా ఏం చేసినా ఉపకారం చేయడమే వారి స్వభావం. సంతహా స్వయం పరహితే విహితాభియోగాహ. సత్పురుషులకెప్పుడూ పరులకు హితం చేయడమే ఇష్టమైన కార్యం. శాంత మహాంతో నివసంతి సంతౌ వసంతవత్ లోకహితం చరంతః అని శ్రీ శంకరాచార్యుల ప్రవచనం. ఆహ్వానం లేకుండానే అరుదించిన వసంతం తాను శోభిస్తూ అందరికీ శోభనిచ్చినట్లుగా మహాత్ములు కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా లోకానికి హితాన్ని చేకూరుస్తూ ఉంటారు. అలాగే ప్రకృతిని పరిశీలించిన పరోపకారమే స్వభావంగా కలిగి మనకు ఆదర్శమై నిలుస్తోంది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నజ్జః, పరోపకారార్థం ఇదం శరీరం. చెట్లు మన కోసమే పండ్లనిస్తున్నాయి, ఒక్క పండు కూడా అవి తినవు. గోవులు పాలు ఇస్తున్నాయి, అంటే మనకు ఆహారం కోసమే. నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉన్నాయి, అంటే లోకోపకారం కోసమే. కనుకనే పరోపకారం చేయడం కోసమే భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ప్రసాదించాడు. ప్రకృతే మనకు గురువు. ప్రకృతిలో అవ్యాజమైన ప్రేమతత్వం గోచరమవుతుంది. ప్రేమతత్వం ఉన్నచోటే అపకారికి కూడా ఉపకారం చేసే గుణం ఉంటుంది. సౌరభములేల వెదజల్లు పుష్పవ్రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాట్పేల విసరు. పూలు పరిమళాలు వెదజల్లడం, చంద్రుడు వెన్నెలను ప్రసరింపచేయడం, గాలి వీచడం ఎంత సహజంగా జరుగుతాయో పరోపకారం కూడా అంతే సహజ గుణంగా సాగాలి.
1: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ బిఎల్ సుగుణాగర్ అందించిన సూక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: కేసుగుణ ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
2: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు.

0: ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ
1: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ది కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ
3: టాస్కీస్కి 94,44,000,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13/12/24 జారీ చేశారు. కేవలాక్ బ్రిడ్జి పునరుద్ధరణకు 42/86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్లో బోటింగ్ కానీ, బేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి కానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజంకు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతో 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ

స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. రక్షామంత్రి రాజనాథసింహః ఉక్తవాన్ యత్ పరివర్తమాన ప్రౌద్యోగిక్యా అనిశ్చితతయా భౌగోళిక సామీప్యేన చ ఉద్భూతానాం సమాహ్వానానాం మధ్యే భారతస్య సజ్జతాయాం భూరణనీతిక చింతనం ఆకస్మిక పరిస్థితీనాం కృతే యోజనా నిర్మాణం చ అభిన్నౌ అంగౌ భవితవ్యౌ. హ్యః నవదిల్ల్యాం భారతీయ నౌసేనా సైన్యాధ్యక్ష సమ్మేళనం సంబోధయన్ శ్రీసింహః ఉక్తవాన్ యత్ దేశస్య లక్ష్యం స్పష్టమస్తి, సంకటస్య అస్మాకం ద్వారం ప్రాప్తేః పూర్వమేవ తం అవరోద్ధుం సజ్జతా పూర్ణా భవేత్. మంత్రిణా ఉక్తం యత్ ప్రవర్తమానం ఊర్జా సురక్షా అభియానం పునరపి దేశస్య ఊర్జా పూర్తి వ్యవస్థాయాః రాష్ట్రీయ హితానాం చ సంరక్షణే భారతీయ నౌసేనాయాః వ్యావసాయిక దక్షతాం పరిచాలన సజ్జతాం చ ప్రదర్శితవాన్ అస్తి. నిర్వాచనాయోగేన యువ మతదాతృణాం అధికతమ పంజీకరణస్య ఉద్దేశ్యేన దిల్లీస్థేషు విభిన్నేషు మహావిద్యాలయేషు విశ్వవిద్యాలయేషు చ విశేష శిబిరాణి ఆయోజితాని సంతి. ఆయోగేన సూచితం యత్ ఏతాని శిబిరాణి అద్య పర్యంతం ప్రవర్తిష్యంతి. ఆయోగేన ఉక్తం యత్ బహుసంఖ్యకాః విద్యార్థినః విశేష గహన పునరీక్షణస్య సంబంధ సూచనాం ప్రాప్తుం తథా ప్రపత్రాణి ప్రాప్తుం సమర్పయితుం వా ఏతేషాం శిబిరాణాం అవలోకనం కృతవంతః. ఆయోగేన సూచితం యత్ ఏతేషు శిబిరేషు ఉపస్థితైః మతదాన కేంద్రస్తరీయాధికారిభిః విద్యార్థిభ్యః ప్రపత్రపూర్తౌ మార్గదర్శనం కృతం. పూరితానాం ప్రపత్రానాం సంగృహీతాని తథా విశేష గహన పునరీక్షణ సంబంధానాం తేషాం ప్రశ్నానాం సమాధానమపి కృతం. ఆగామి మాసస్య సప్తమే అష్టమే చ దినాంకే విశేష శిబిరాణాం పునరపి ఏకం చరణం ఆయోజయిష్యతే. అథ చ చతుర్థే ఏకాదశే చ దినాంకే సర్వేషు మతదాన కేంద్రేషు అపి విశేష శిబిరాణి ఆయోజితాని భవిష్యంతి. శ్రమ ఆజీవికా మంత్రాలయేన నవదిల్ల్యాం

0: శ్రమ సంవాద మండల స్తరీయ క్షమతా నిర్మాణ జాగరూకతా కార్యక్రమ ఆయోజిత. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇత్యస్య ఏకస్య నిజి విధి సంస్థానస్య చ సహయోగేన ఏతత్ ఆయోజితం ఆసీత్. అస్య కార్యక్రమస్య ఉద్దేశ్యం నియోక్తృషు ఉద్యోగస్య హితధారకేషు చ జాగరూకతాయాః నిర్మాణం ఆసీత్. కేంద్ర సంస్కృతి పర్యటన మంత్రి గజేంద్ర సింహ శేఖావతః హ్యః నవదిల్ల్యాం పంచషష్ఠితమ్యాః రాష్ట్రీయ కళా ప్రదర్శన్యాం 20 పురస్కార విజేతృన్ కళాకారాన్ పురస్కృతవాన్. లలిత కళా అకాదమ్యా అస్య ప్రదర్శనస్య ఆయోజనం కృతమాసీత్. సభాం సంబోధయన్ శ్రీ శేఖావతః సృజనాత్మకతాయాః సుస్థిరతాయాః చ సంయోజనస్య మహత్వం సుదృఢతయా ప్రతిపాదితవాన్. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః జన్మదివసావసరె ఆయోజితః సేవా హి సంస్కృతి ఇతి ఉపక్రమః కథం సృజనాత్మకతా సేవాభావః చ అర్థపూర్ణరూపేణ ఏకత్ర భవితుమర్హంతి ఇతి ప్రదర్శయతి. రక్షా ఉద్యోగానాం తథా ఆపూర్తి వ్యవస్థా సహకారస్య విషయే దశమం భారత కొరియా గణరాజ్యస్య JCM ఇతి సంయుక్త సమితి సమ్మేళనం హ్యః నవదిల్ల్యాం అభవత్. గతరాత్రౌ జమ్మూకశ్మీరస్య బడగామ జనపదస్య ఉచ్చక్షేత్రేషు సురక్షాబలైః సహ జాతే సంఘర్షే లష్కరే తయ్యబా ఇత్యస్య ఏకః ప్రముఖః ఆతంకీ మృతః. యద్యపి భారతీయసేనాయాః కశ్మీరస్థితస్య చినారకోరె ఇత్యనేన మృతస్య భయోత్పాదకస్య పరిచయః న ప్రకటితః. తథాపి అధికారిణః తం సులేమాన్ సాహ్ అథ మూసా ఇతి నామ్నా అభిజ్ఞాతవంతః. యః పాకిస్తానస్థస్య లష్కరే తయ్యబా ఇత్యస్య అత్యంతం అపేక్షితః భయోత్పాదకః ఆసీత్. సామాజికాంతర్జాలీయే పటలె చినార్కోరె ఇత్యనేన ఉక్తం యద్ బడగామ నగరస్య యూస్మర్గ్ ఇత్యస్య సమీపే కోరాక్షేత్రే ఆపరేషన్ కోరాగ సంచాలితం ఆసీత్ ఇతి వార్తాః.
1: సమయం 7 గంటలు దాటి 10 సెకండ్లు. ప్రసార వివరాలు ఎఫ్ఎం 103.2 MHz పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7 గంటల 30 నిమిషాలకు ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 7 గంటల 58 నిమిషాలకు ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8 గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8 గంటల 45 నిమిషాలకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9 గంటలకు హృదయ రగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10 గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12 గంటలకు హిందీలో 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12 గంటల 10 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు. 12 గంటల 40 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3 గంటలకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి.

ఇక ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 5:45

సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20కు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

6:30 ప్రబుధ గీతం వింటారు. 6:35 సినీ రంజనీ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇక 10:00 2026 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 10:20 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన ఆహార ఎరువులు ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ టు వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా

0: అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషెవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత విఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని, రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేసింది. భారత్, జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్, జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడ, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2 వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే షూటింగ్ అథ్లెటిక్స్ బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పతకాలు కూడా సాధించింది. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15. ప్రభాతలహరి.

ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రొవిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 7:58 ప్రొవిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా

0: ఫాక్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334. పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, MDS, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకానగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. The Raymond Shop.
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
1: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమౌండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
6: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకానగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
7: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

0: శ్రోతలు, దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను విన్నారు. ఇప్పుడు విందాం. ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ హరితకృష్ణ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా సిఓపిడి అంటుంటాం. సిఓపిడి,
4: అవునండి.
3: ఈ సిఓపిడి అంటే ఏమిటి? అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
4: సో ఇప్పుడు సిఓపిడి అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common కాజ్ ఫర్ డెత్ అండి. మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common కాజ్ ఫర్ డెత్
3: సిఓపిడి.
4: సిఓపిడి అనే జబ్బు ఇది.
3: ఓహో, అంటే మరణానికి దారితీసేంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది.
4: అవునండి.
3: ఈ సిఓపిడి అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
4: ఇప్పుడు సిఓపిడి అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. అన్లైక్ ఆస్తమా, ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగే కొద్ది వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ సిఓపిడి అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వల్ల వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు
3: చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
4: ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే సిఓపిడి అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్ల పొయ్యి మీద పనిచేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారో వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోకి ఎక్స్పోజ్డ్ అవి, మంటలే మనకి పంట అయిపోయింది, మంట ఎలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే మన కార్ల నుంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఇవన్నీ కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
3: లక్షణాలు ఏవి?

0: విధంగా ఉంటాయి అసలు
1: దీనికి
0: మనం?
1: లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు. డిజీజ్
0: పెరిగి
1: పెరిగి
0: పెరిగి.
1: పెరిగి పెరిగి తెమ్మడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమ్మడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము. ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు, వాసన రావచ్చు. సో తెమ్మడ దగ్గు కామన్గా ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము, గురగుర రాటము, ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము, ఇవన్నీ కూడా మనం చూస్తాము.
0: అంటే గాలి పీల్చటం వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు.
1: అంత సులభంగా జరగపోవచ్చు.
0: ఓహో.
1: ఎందుకంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సిఓపీడి అనేది మనం కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం పాల్యూషన్కి. సో వీటి వలన, స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచడంతో పాటు అది వాచ్ అంటే
0: వాపు
1: వాస్తుంది,
0: గురవుతుంది.
1: వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము, ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ అనేది వస్తుంది, పిల్లి
0: వస్తుంది.
1: కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సిమ్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
0: ఈ సిఓపీడి వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
1: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
0: అంటే ఊపిరితిత్తుల పని
1: ఊపిరితిత్తుల యొక్క
0: విధానం.
1: బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకొని గాలి ఎంత బలంగా ఎంత
0: బయటకు వదులుతారు.
1: ఫాస్ట్గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో పిఎఫ్టీ అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుందంటే మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ అడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
0: డాక్టర్ హరితకృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి, పెరిగే వాళ్ళకి ఈ సిఓపిడి వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: సో ఏంటంటే అండి, ఇప్పుడు సిఓపీడీతో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా సిఓపీడీగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా సిఓపీడి కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు
0: అవ్వచ్చు
1: అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లము ఫ్లేరప్ అంటే పెరగచ్చు,
0: పెరిగే అవకాశం
1: పెరిగే
0: ఉంటుంది.
1: అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్గా మారచ్చు, మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్గా మారుతుంది.
0: ఇప్పుడు గుండె పోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
1: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
0: డాక్టర్ గారు, అసలు ఈ సిఓపిడి వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా
1: సో
0: ఉంటుందా?
1: మనకి సిఓపీడి అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వలన కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలు ఇంకా చెప్పా కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాకపోవటం కానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ఏక్ అని చెప్తారు. చమ

0: పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా లేదంటే లివర్ సమస్య ఏమన్నా అని మనం చూసుకుంటాం. కానీ సిఓపిడి వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకి బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది. సిఓపిడి మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవుతుంది. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకుండా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
0: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
1: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
0: హాస్పిటల్ అడ్మిషన్స్ అవేవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీయూ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మన జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
1: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
0: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్ ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది 1 in every 5 years మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పాను కదండి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనము ఫిజియోథెరపీ అంటాము. మనకి పల్మరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు. విజిల్ ఊదినట్టుగా మొత్తం గాలి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు. పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు, మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా. సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే

0: పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఓరల్ టాబ్లెట్ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడవచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్, కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ, మళ్ళీ అట్లాగే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్
3: స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
3: ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక.
2: అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
3: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు అందించిన సలహా సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, అక్టోబర్ నెల 1వ తేదీ అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్యాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలు విన్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
5: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ eKYC.
7: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
11: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
11: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
11: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
11: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
11: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 0846225334.
4: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో KS చిత్ర, KJ యేసుదాస్ ఆలపించిన పాటను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో

0: డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కోకిల చిత్రం కోసం శ్రీనివాస్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాటను, మధుకర్ MS సంగీతం.

0: పాట విన్నారు, శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని

0: అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
0: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మీరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.
3: అవునండి.
2: ఈ ఎంట్రాలజిస్ట్ అనే విభాగం ఒక మనిషికి వచ్చే ఏ వ్యాధికి ఉపయోగపడుతుంది?
3: సార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లో మేము మెయిన్లీ చూసేది జిఐటి, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. అంటే మనం ఆహారం నోట్లో వేస్తాము, దాని తర్వాత ఆహారం లోపలి వెళ్లే దారి నుండి బయటకు వచ్చే దారి, అంటే మల ద్వారం, అక్కడి నుంచి కింది వరకు వెళ్లే ట్రాక్ని జిఐటి అని అంటారు. దాంట్లో మెయిన్లీ అన్నన్నలిక, కడుపు, ఇంకా పేగులు వస్తాయి, చిన్న పేగు, పెద్ద పేగు. ఈ పేగులు సంబంధించిన ఏదైనా వ్యాధి మేము చూస్తాం. నెక్స్ట్ హిపాటోబిలియరీ, అంటే లివర్, పసర్నలం, పసర సంచి జబ్బులు అన్ని. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్, అంటే గ్లోమగ్రంథి ప్రాబ్లమ్స్ అన్ని మేము చూస్తాము.
2: డాక్టర్ గారు, అసలు ఈ వ్యాధి రావడానికి కారణం ఏమైనా ఉంటుందా?
3: ఈ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది మా దగ్గర గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటూ వస్తారు.
2: చాలా మంది అంటుంటారు సాధారణంగా, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం,
3: గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటారు. కానీ ఆడియన్స్ కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ కన్క్లూజన్ లో వెళ్ళొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అట్లా అనకూడదు.
2: అంటే మనం కన్ఫర్మ్ చేయకూడదు.
3: యా, ఎందుకంటే మీరు మీ సింప్టమ్స్ చెప్పాలి. మీకు ఎగ్జాక్ట్లీ ఏముంది, హార్ట్ బర్న్, అంటే ఛాతీల మంట అవుతుందా, కడుపు నొప్పి ఉందా, ఛాతీ నొప్పి ఉందా, ఏముంది అనేసి. ఎందుకంటే మీరు దేన్ని గ్యాస్ ప్రాబ్లం అనుకుంటున్నారో, చాలా సార్లు అది హార్ట్ అటాక్ కూడా ఉండొచ్చు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్క్లూజన్ చెప్పకుండా మీ సింప్టమ్స్ ఏమున్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అవి చెప్పాలా. సో జనరల్గా గ్యాస్ ప్రాబ్లం ఏదంటారో దాన్ని మేము మెడికల్ టర్మినాలజీలో డిస్పెప్సియా అని అంటాము. డిస్పెప్సియా యాక్చువల్లీ ఒక లాటిన్ వర్డ్. దీంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి డిస్ ప్లస్ పెప్సియా. డిస్ అంటే బ్యాడ్, పెప్సియా అంటే డైజెషన్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్యాడ్ డైజెషన్,
2: అంటే అజీర్ణం,
3: అజీర్ణం, బ్యాడ్ డైజెషన్. సో డిస్పెప్సియా ఎప్పుడు అంటాము అంటే, యాక్చువల్లీ ఇది ఎపిసోడిక్ అండ్ రికరెంట్ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో రావడం, లేకపోతే కొందరికి పర్సిస్టెంట్గా, అంటే కంటిన్యూస్గా ఉండొచ్చు. అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ అబ్డామినల్ డిస్కంఫర్ట్తో పాటు అప్పర్ అబ్డామిన్ అని అంటాం. అప్పర్ అబ్డామిన్ అంటే అప్పర్ జిఐటి సింప్టమ్స్ అని అంటాం. అప్పర్ జిఐటి సింప్టమ్స్ అంటే అన్నన్నలిక, కడుపు, చిన్న పేగు స్టార్టింగ్ పార్టు, దాన్ని అప్పర్ జిఐటీలో కన్సిడర్ చేస్తాము. దానికి సంబంధించిన సింప్టమ్స్ కనిపిస్తాయి. అవి ఏముంటాయి అంటే హార్ట్ బర్న్, అంటే ఛాతీలో మంట రావడం, సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి రావడం, లేకపోతే రిఫ్లక్స్, పుల్లెట్ బేకులు, బెల్చింగ్స్, తేన్పులు, లేకపోతే కడుపు సంబంధించినవి, అంటే కడుపు నొప్పి రావడము, కడుపు తొందరగా నిండిపోవడము, ఆకలి కాకపోవడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, కడుపులో మంట, ఇవి అన్నీ కనిపిస్తాయి. సో కొందరికి ఎట్లా అంటే ఇది పర్సిస్టెంట్గా ఉండొచ్చు, కొందరికి ఎపిసోడిక్ అండ్ రికరెంట్ వస్తుంది.
2: అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు సహజంగా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందా?
3: లేదు,
2: పర్సన్ టు పర్సన్
3: వేరీ అవుతుంది.
2: ముఖ్యంగా ఈ వ్యాధులు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాధి లక్షణాలు ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
3: జనరల్గా మేము ఈ సింప్టమ్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వస్తుందని చెప్తాం. సో అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లకు ఎవరికైనా రావచ్చు.
2: అంటే జీవన శైలి,
3: ఎస్,
2: అంటే మన జీవన అలవాట్లు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, చేసే పనితనం కావచ్చు,
3: ఎస్,
2: ఇవన్నీ కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి.
3: ఎస్.
2: ఒకవేళ గుర్తించడం ఆలస్యం జరిగితే తదుపరి పర్యవసానం ఎలా ఉంటుంది?
3: ఫస్ట్ థింగ్, ఈ డిస్పెప్సియాతోని ఇమీడియట్ లైఫ్ కి థ్రెటనింగ్ అట్లా ఏముండదు. అంటే హార్ట్ అటాక్ వస్తే లైఫ్ థ్రెటనింగ్, మనం తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే ఏదన్నా జరిగిపోవచ్చు. సో ఇది స్లోగా మీ లైఫ్ స్టైల్ని ఇంకా బ్యాడ్ చేస్తుంది, మీ ప్రొడక్టివ్ లైఫ్ని తగ్గిస్తుంది. సో అది ఎట్లుంటుందంటే, దీంట్లో సమ్ మనం ఏమంటాము అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో ఎట్లా అంటే, కొన్ని ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయి అంటే, లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని బట్టి సింప్టమ్స్ చూపెడుతుంది. నేను మీకు స్టార్టింగ్లో సింప్టమ్స్ చెప్పాను, ఆ సింప్టమ్స్ చూపిస్తాయి. ఫంక్షనల్ అంటే మీకు ఆ సింప్టమ్స్ ఉంటాయి కానీ లోపల ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఆర్గానిక్ డిసీజ్

0: డిసీజెస్లో మోస్ట్ కామన్ అనేది అల్సర్స్ ఉంటాయి. అల్సర్లో అల్సర్ ఎక్కడన్నా రావచ్చు, అన్ననాళికలు రావచ్చు, కడుపులు రావచ్చు, చిన్న పేగులు రావచ్చు. ఇంకా ఈ అల్సర్ అనేది కామన్, అంటే ఈ డిస్పెప్సియా సిమ్టమ్స్లో చాలా కామన్గా డిసీజ్ చూసే డిసీజ్ ఈ అల్సర్ డిసీజెస్ ఉంటాయి. 100% ఇఫ్ వీ టేక్ నియర్లీ 25-30% ఆఫ్ ది పేషెంట్స్లో ఈ అల్సర్ ప్రాబ్లం కామన్ ఉంటుంది. దాని తర్వాత నియర్లీ 10-15% పేషెంట్స్లో జీఈఆర్డీ అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే లోపల నుంచి వేడి చేదు నీళ్ళు పైకి రావడము, కొన్నిసార్లు ఫుడ్ పైకి రావడము, కొన్నిసార్లు ఛాతీల మంట, ఛాతి నొప్పి అవ్వడం ఇది. సో దీంట్లో కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ కొన్నిసార్లు 3-4% గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా మీకు సిమిలర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. అండ్ నియర్లీ 3% ఆఫ్ ది పేషెంట్స్లో స్టమక్ క్యాన్సర్ లేకుంటే అన్ననాళిక క్యాన్సర్ లేకుంటే చిన్న పేగు క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి ఫర్ ఎవ్రీ సిమ్టమ్ ఆల్వేస్ బెటర్ మీరు తొందరగా పరిష్కారం చేయాలి, అంటే అట్లీస్ట్ డయాగ్నోసిస్ చేయాలి. అట్లీస్ట్ మీరు ఏం ప్రాబ్లం లేదు, మీకు ఆర్గానిక్ డిసీజ్ కాదు ఫంక్షనల్ డిసీజ్ ఉంది అంటే అట్లీస్ట్ యూ కెన్ రిలాక్స్ కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మందులు వాడితే కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, మేబీ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే. కానీ ఆర్గానిక్ డిసీజ్ని ముందు మనం రూల్ అవుట్ చేసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు డిస్పెప్సియా అన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాధి ఒక మనిషిలోని ఆర్గాన్స్లో అవయవాల్లో దేనికి ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ ఆర్గాన్ని దెబ్బతీస్తుంది ముఖ్యంగా?
0: డిస్పెప్సియా యాక్చువల్లీ మేము అప్పర్ జిఐ సిమ్టమ్ అని చెప్తాం. అప్పర్ జిఐ అంటే అన్ననలిక, కడుపు ప్లస్ చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్. ఈ ఆర్గన్స్లో అంటే ప్రాబ్లం ఉంటే డిస్పెప్సియా అనే సిమ్టమ్స్ వస్తాయి మనకు. సో కొందరికి నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన విత్ పర్సంటేజ్, మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ మ్యాక్సిమం మందికి ఫంక్షనల్ డిస్పెప్సియా అని ఉంటుంది. ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే నియర్లీ 35-40% పేషెంట్స్కి ఫంక్షనల్ డిస్పెప్సియా ఉంటుంది. 60% పేషెంట్స్కి నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అది ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. 35-40% పేషెంట్స్లో మనకు ఏం ప్రాబ్లం దొరకదు, కానీ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ వాళ్లకు మనం ఎన్ని టెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం దొరకదు. వై? ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈవెన్ మీకు ఇది స్ట్రెస్తోని రావచ్చు, నిద్ర కరెక్ట్ ఉండకపోతే రావచ్చు.
1: గ్యాస్ ప్రాబ్లం అన్నారు ఇందాక, ఆ గ్యాస్ ప్రాబ్లం అది అంతటితోనే అంతమైపోతుందా? ఆ గ్యాస్ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకెలాంటి వ్యాధి పెరిగే ప్రమాదం ఉంటుంది ఒక వ్యక్తికి?
0: ఫస్ట్ ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ బేసిక్ రూట్ కాజ్ ఏంటి? బేసిక్ రూట్ కాజ్ అంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోవడం. యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైజెషన్ కొరకు. మన కడుపులో పరైటల్ సెల్స్ అని ఉంటాయి, అవి కంటిన్యూస్గా యాసిడ్ తయారు చేస్తాయి. మీరు ఫుడ్ గురించి థాట్ అంటే థింక్ చేసినా కానీ లేకుంటే ఫుడ్ తిన్నా కానీ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఎందుకు? డైజెస్ట్ చేయడానికి, ఫుడ్ డైజెస్ట్ చేయడానికి. ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే ఆ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది బాడీలో,
1: అధికంగా ఉత్పత్తి
0: యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. మేబీ మీకు లోపల డిసీజ్ ఉండకపోవచ్చు కూడా, కానీ మీకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అల్సర్స్ డెవలప్ అవుతాయి అని. ఆ అల్సర్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? ఎందుకంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే కడుపులో మ్యూకోజా అని ఒకటి లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని జాగాల ఆ లేయర్ వెళ్ళిపోతుంది, ఆ లేయర్ వెళ్ళిపోయిన ప్లేస్లో అల్సర్స్ తయారైపో.
1: ఇప్పుడు ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా?
0: అవును,
1: అంటే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి వ్యాధుల్లో రకాలు ఏమైనా ఉంటాయా?
0: ఇప్పుడు
1: ఏ రకమైనటువంటి వ్యాధి ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
0: ఫస్ట్ ఇప్పుడు మీరు నాకు రకాలు అడిగారు, దాంట్లో మేజర్గా నేను 2 టైప్స్ చెప్పాను, ఆర్గానిక్ అండ్ ఫంక్షనల్. ఆర్గానిక్ అంటే వాళ్లకు సమ లోపల ప్రాబ్లం ఉంది అందుకని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఫంక్షనల్ అంటే వాళ్లకు లోపల ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ సిమ్టమ్స్
1: కనిపిస్తాయి.
0: ఎందుకు? ఆర్గానిక్ కానివ్వండి లేకుంటే ఫంక్షనల్ కానివ్వండి, రెండుకి ఒకటే కాజ్, యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఆర్గానిక్లో ఏమైనా డిసీజ్ ఉండి యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది, ఫంక్షనల్లో డిసీజ్ లేకుండానే యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ ఫంక్షనల్ వాళ్లకు ఎందుకు వస్తుంది? ఎందుకు

0: వస్తుంది అంటే మెయిన్లీ ఇట్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సరిగ్గా నిద్ర ఉండకపోవడం, టెన్షన్, కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడం, ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఎక్కువ మసాలా ఫుడ్ తినడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం, వీళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎట్లా అంటే మనకు ఎట్లా ఎట్లా వయసు పెరుగుతుందో కొందరికి నిద్ర తగ్గిపోతుంది. సో స్లీప్ అవర్స్ ఎవరికి తగ్గిపోతాయో వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మేబీ హౌస్ హోల్డ్ స్ట్రెస్, మేబీ వర్క్స్ రిలేటెడ్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, దాంతో కూడా కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో దాంతో కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే మేము చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, ఈవెన్ చిల్డ్రన్స్లో, వాళ్లకు స్కూల్లో కానీ లేకుంటే వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారో ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళకి ఇలాంటి దగ్గర కూడా కొంచెము డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే కూడా యాసిడ్ లెవెల్ పెరిగిపోతాయి, దాంతో సిమ్టమ్స్ కనిపిస్తాయి.
1: యాసిడ్ లెవెల్స్ ఉత్పత్తి జరగకుండా ముందు జాగ్రత్తగా మనం ఏమైనా మందులు వాడే అవకాశం ఉంటుందా?
0: ఫస్ట్ ఇప్పుడు నేను మీకు టైప్స్ చెప్పిన, మనము ఏదన్నా ట్రీట్మెంట్ చేయకంటే ముందు డయాగ్నోసిస్ ఆలోచిస్తాము. ఫస్ట్ డయాగ్నోసిస్. సో ఆ డయాగ్నోసిస్ ఎందుకంటే అది ఆర్గానిక్ టైప్లో వస్తుందా లేకుంటే ఫంక్షనల్ టైప్లో వస్తుందా అది మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే రెండుకి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆర్గానిక్ అంటే రియల్గా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది, లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్ చేయాలి. ఇన్ఆర్గానిక్ ఉంటే వాళ్లకు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా కొన్ని మెడిసిన్స్ తోని సెట్ అవుతారు. సో డయాగ్నోసిస్ కొరకు జనరల్గా వాట్ వీ డూ ఇస్ వీ డూ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసి చూస్తాము అన్ననలిక, కడుపు, చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్ చూస్తాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కరెక్షన్ ఇస్తాం. అండ్ మ్యాక్సిమం మా ఒపిడికి వచ్చే 30-40% పేషెంట్స్ ఫంక్షనల్ డిస్పెప్సియా అనే ఉంటారు. సో వాళ్లకు ఎండోస్కోపీలు ఏదో చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాళ్ళు షార్ట్ టర్మ్ మెడిసిన్స్ వాడితే దే విల్ రికవర్.
1: ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి ప్రధానమైన పరీక్షలు ఏముంటాయి? రక్త పరీక్ష కానీ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎండోస్కోపీ కానీ.
0: జనరల్గా ఇప్పుడు ఆర్గానిక్ డిసీజ్ అయితే చూడడానికి ఎండోస్కోపీ ఉంటుంది. ఫంక్షనల్ డిసీజ్ చూడాలా అంటే మనం పేషెంట్తో కూర్చొని మాట్లాడాలి, పేషెంట్ కూడా ఓపెన్లీ మాట్లాడాలి. ఎందుకంటే చాలా మందికి స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము పేషెంట్ని జస్ట్ యాజ్ అ పేషెంట్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా జస్ట్ కొంచెం సోషలిజం పెంచుకుంటే పేషెంట్కి కూడా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ పేషెంట్ యువర్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, ఇది నచ్చుతలేదు, ఇది ఇట్లా కావాలనుకుంటున్నారు అని వాళ్ళకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాం. దాని తర్వాత పేషెంట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి వాళ్ళని ఇది ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం.
1: చివరగా ఒక ప్రశ్న, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి?
0: ఫస్ట్ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్ అండ్ గుడ్ స్లీప్ అండ్ సమ్ ఓపెన్ ఇంట్రాక్షన్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లోపల ఏమన్నా బాధలు ఉంటే మీరు వేరే వాళ్ళతో చెప్పుకోలేరు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు మిమ్మల్ని సఫర్ అవుతున్నారు అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారు. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా, పచ్చిమిర్చి, పులుసు, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు.
1: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు. ఈ పూట మీరు మా స్టూడియోకి వచ్చి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఏమిటి, ఆ డాక్టర్ గారు చేసే వైద్య విధానం ఏమిటి, ఇలాంటి వ్యాధులకు వైద్యం చేయాల్సి ఉంటుంది, ఆ వ్యాధి ఉన్నటువంటి పేషెంట్ ఒక రోగి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.

శ్రోతలు, ఇంతవరకు ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందిస్తారు. అదేవిధంగా అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు సలహాలు, సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: ప్రతి వారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్ వారు ఆరోగ్యకరమైనటువంటి అనేక అంశాల గురించి శ్రోతలకి చక్కటి విషయాలను తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మరి ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే అంశంపైన చక్కటి అవగాహన కల్పించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కెంచి గోపికృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం సార్, శ్రోతలకు నమస్కారం.
3: డాక్టర్ గారు, సర్వసాధారణంగా మనం ఈ మధ్య ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్, గుండె జబ్బులు వింటూనే ఉన్నాం. దీనికి చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల ఇలాంటి గుండె వ్యాధులు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. అయితే నిజంగా ఒక ఆరోగ్యకరమైన హార్ట్ని మనం కలిగి ఉండాలి, ఈ హార్ట్ అటాక్ లాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
4: ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఇది టాపిక్ పేరు హార్ట్ హెల్తీ న్యూట్రిషన్. అంటే మనం తినే ఆహారము హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం తినేది ఓన్లీ కడుపు నింపుకోవడానికే కాదు, మనం తినే ఆహారము మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో గుండె వ్యాధులకు రాకుండా నివారించవచ్చు, అదే ఆహారం గుండె వ్యాధులను తెప్పించవచ్చు. సో బీపీ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా వరకు ఆహార పద్ధతులు, మన ఆహారం, మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్ని మన శ్రోతలకు క్లియర్గా వివరిద్దాం.
3: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరి మీరు చెప్పినట్టు హార్ట్ హెల్త్కి మంచి ఆహార పదార్థాలు ఏంటి?
4: మనకు ముఖ్యంగా 5-6 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్, కూరగాయలు, పండ్లు, తర్వాత హోల్ గ్రెయిన్స్, అంటే అన్ని లేయర్స్ ఉన్న రైస్. 3 లేయర్స్ ఉండాలి. మనం పాలిష్ చేసిన రైస్లో 2 లేయర్స్ పోయి ఓన్లీ మధ్యలో ఒకటే ఎండోజెర్మ్ అనే లేయర్ ఒకటే మిగులుతుంది. సో దానివల్ల ఓన్లీ మనకు లోపల కొలెస్ట్రాల్, షుగర్ పెరుగుతుంది తప్ప పోషకాహారం అనేది దాంట్లో ఉండదు అన్నట్లు. సో మిల్లులో వాళ్ళ పైన 2 లేయర్స్ని తీసేస్తారు అన్నట్లు. హోల్ గ్రెయిన్స్ అంటే అన్ని కలిపి ఉన్న గింజలు.
3: మీరు అన్నట్టు ఇప్పుడు దంపుడు బియ్యం అయితే కరెక్ట్ అన్న.
4: ఎగ్జాక్ట్లీ. సో అలాంటి బ్రౌన్ రైస్లో లేయర్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొర్రలు, సామలు, సజ్జలు ఇలాంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్ అంటారు ఇవి. ప్లస్ తక్కువ ఆహారం ఏది తీసుకోవాలి అంటే ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్ అంటే వేయించిన కూరగాయలు కానీ వేయించిన పదార్థాలు కానీ తక్కువ తీసుకోవాలి. సాల్ట్ అండ్ షుగర్, ఉప్పు మరియు చక్కెర కూడా తక్కువ, చాలా తక్కువ మోతాదులో మనం తీసుకోవాలి. సో మంచి ప్రోటీన్స్,

0: పప్పు ధాన్యాలు, ఫిష్, నట్స్ ఇలాంటి మంచి ప్రోటీన్స్ వాల్యూ కలిగిన పదార్థాలు తీసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కామన్గా మన చిన్నపిల్లలు జంక్ ఫుడ్స్ బాగా తీసుకుంటున్నారు, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇవి ఈ నేను చెప్పినవి అనేవి చాలా ముఖ్యం, హార్ట్ హెల్త్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్.
1: బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మంచి ఆహార పదార్థాలను చాలా చక్కగా వివరించారు. అట్లాగే హార్ట్కి హాని కలిగించేటటువంటి ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి అంటారు?
0: యా, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏవి తీసుకోవాలో కాదు, ఏది తీసుకోకుండా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. సో డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్, బాగా వేయించినవి, మళ్ళీ మళ్ళీ వేయించినవి. ఇప్పుడు వర్షాకాలం, బజ్జీలు తినాలనిపిస్తుంటది, సో బాగా వేయించిన నూనె ఉంటుంది అది. సో అలాంటి ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయాలి.
1: చికెన్ ఫ్రై,
0: బేకరీ ఫుడ్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే మటన్ లో ఉంటుంది, బీఫ్ లో ఉంటుంది, ఇది రెడ్ మీట్ అంటారు. ఇది మనం అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్ అంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసి ప్యాకేజ్ చేసి ఉంటారు చూడండి, ఆ వాటిలో చాలా సాల్ట్ యాడ్ చేసి ఉంటారు వాళ్ళు. సో అది కూడా అవాయిడ్ చేయాలి మనం. నెక్స్ట్ కూల్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ అంటారు వీటిని, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు. వీటిలో షుగర్ చాలా ఉంటది వీటిలో. సో ఇవి కూడా మనం అవాయిడ్ చేయాలి.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: అదే డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు, మంచి ఆహారం ఏంటి, ప్రమాదకరమైన ఆహారం ఏంటి అని చెప్పారు. అట్లాగే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయిల్ విషయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా మరి ఈ రోజులలో హార్ట్కి ఏ ఆయిల్ మంచిది అంటారు?
0: ఆయిల్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రకమైన ఆయిల్ తింటున్నామని కాకుండా ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఒక 1 మంత్లో 1/2 లీటర్ ఆయిల్ కన్నా తక్కువ కన్స్యూమ్ చేస్తే బెటరు. దాంట్లో మంచి, హార్ట్కు మంచి చేసే ఆయిల్స్ గురించి తెలుసుకుందాము. ఒకటి ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కొద్ద సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్స్ అనేవి ఎలా డిసైడ్ చేస్తారు మంచివి అంటే, మనకు ω3 ఫ్యాటీ యాసిడ్స్, ω6 ఫ్యాటీ యాసిడ్స్ అనే నిష్పత్తి ప్రకారం ఇంపార్టెంట్. ఇది హార్ట్కి చాలా మంచిది అన్నట్లు. ఆ నిష్పత్తి ω3 ω6, ఈ ఫ్యాటీ యాసిడ్స్ నిష్పత్తి అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. మనకు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండాలి నూనెలో, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండాలి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయంటే కోకోనట్ ఆయిల్లో ఉంటుంది. కొందరు అది మిస్కన్సెప్షన్, కోకోనట్ ఆయిల్ మంచిది అని అనుకుంటారు, కానీ దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వనస్పతి డాల్డా అంటారు, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. పామ్ ఆయిల్ వీటిలో కూడా ఎక్కువ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ని బాగా పెంచుతాయి. ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల మనకు బ్లడ్ వెజల్స్ లో అది పూడికలు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మనము గ్రౌండ్నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వీటిని కొంచెంగా, ఇప్పుడు మనం అనుకున్నట్టు 1/2 లీటర్ పర్ మంత్ పర్ పర్సన్ చేసుకుంటే మనం కరెక్ట్ మెయింటైన్ చేసినట్లు అవుతుంది.
1: డాక్టర్ గారు మీరు ఆయిల్ గురించి చెప్పినారు, కానీ చాలా మంది నెయ్యి కూడా తింటే మంచిదే అంటున్నారు, కొంతమంది నెయ్యి అసలు ముట్టకూడదు అంటున్నారు. మరి నెయ్యి ఎంత తీసుకోవాలి, నెయ్యి గురించి కూడా కొంచెం చెప్పండి.
0: స్వచ్ఛమైన నెయ్యి అనేది మంచిది, ఎందుకంటే దాంట్లో లిపిడ్స్ ఉంటాయి, లిపిడ్స్ మనకు అవసరమైన లిపిడ్స్ కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి మీడియం, 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకోవడం అనేది మనకు డైలీ అవసరాలకు సరిపోతుంది. సో కొంచెం మోడరేషన్లో నెయ్యి తీసుకోవడం అనేది మంచిది.
1: డాక్టర్ గారు మరి ఒక ఆరోగ్యంగా మనం కలిగి ఉండాలంటే రోజు ఎంత సాల్ట్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి సాల్ట్ తీసుకోవాలంటారు?
0: ఖచ్చితంగా మనం సాల్ట్ అనేది తగ్గించాలి. సాల్ట్ అతిగా తీసుకోవడం వల్ల మనకు బీపీ, రక్తపోటు వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి అన్నట్లు. సో ఐడియల్గా మనం డైలీ less than 5 grams అంటే 1 టీ స్పూన్ కన్నా తక్కువ కన్స్యూమ్ చేయాలి మనం. కొన్నిసార్లు మనకు తెలియకుండా చాలా పదార్థాల్లో సాల్ట్ ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది. అలాంటి పదార్థాలు ఏవంటే పికిల్స్, ఆవకాయ.

0: ఇవన్నీ పికిల్స్ ఉంటాయి కదా, వాటిలో ఖరాబ్ కాకుండా సాల్ట్ బాగా యాడ్ చేసి ఉంటారు,
1: ఎస్
0: మనకు తెలియకుండానే వాటిని కన్జ్యూమ్ చేస్తారు. నెక్స్ట్ పాపడ్స్, చిప్స్,
1: అవును.
0: ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్లో చేసే ఫుడ్లో కూడా వాళ్ళు సాల్ట్ కొంచెం ఎక్కనే వేస్తారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం, ప్లస్ మనం ఇంట్లో కూడా వీలైనంత వరకు ఒక టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు డే మొత్తంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: అంటే దినంలో 24 గంటలలో 1 టీ స్పూన్కి మించకూడదు.
0: మించకూడదు.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. అయితే అలాగే ఇప్పుడు మనం చక్కెర ఏ స్థాయిలో తీసుకుంటే బాగుంటుంది అంట?
0: షుగర్ అనేది చాలా హార్మ్ఫుల్ మనకు. ఎందుకు అంటే షుగర్ మోతాదు పెరగడం వల్ల మనకు చక్కెర వ్యాధి, డయాబెటీస్, వెయిట్ గెయిన్, ఊబకాయము, ఒబేసిటీ వచ్చే పరిస్థితులు ఎక్కువ అవుతాయి. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు అనేది చేరుతుంది అన్నట్లు, అది కూడా ప్రమాదకరము. అండ్ అల్టిమేట్గా హార్ట్ ప్రమాదాలు అనేవి ఎక్కువైపోతాయి. సో అందుకే మనం షుగరీ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్వీట్స్, షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవాలన్నట్టు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999990.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం సాల్ట్ గురించి తెలుసుకుందాం, షుగర్ గురించి తెలుసుకుందాం. మీరు అన్నట్టు చక్కెర స్థాయిలు పెరుగుతాయనంటే, మరి రైస్ తింటే కూడా చక్కెర స్థాయి పెరుగుతుంది అంటారు సర్వసాధారణంగా. మరి అన్నం ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, హార్ట్ హెల్దీగా ఉండాలి?
0: ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది వెయిట్ రిడక్షన్ కోసం రైస్ని మానేయడం జరుగుతుంది. యాక్చువల్గా రైస్ అనేది మంచిదే, క్వాలిటీ, ఏ క్వాలిటీలో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలా, క్వాలిటీ ఉన్నది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హోల్ గ్రెయిన్ ఫుడ్ అంటే దంపుడు బియ్యం అన్నారు మీరు, అంటే అన్ని లేయర్స్ ఉన్నది, మిల్లులో దాన్ని పాలిష్ చేయకుండా ఉన్నది తీసుకోవడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండేటట్లు చూసుకోవచ్చు. ఇంకొకటి దాని ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్, చిరుధాన్యాలు, కొర్రలు, సజ్జలు, సామలు ఇవి తీసుకోవడం బెటర్ అన్నట్లు. ప్లస్ మనము దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే వెజిటబుల్స్, ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉండేటట్లు చూసుకోవాలన్నట్లు. ఎక్కువగా మనం వీటినే తినకుండా వాటితో కలుపుకొని తింటే ఆటోమేటిక్గా మనం కొంచెం తక్కువ తీసుకుంటాం. సో ఓవరాల్గా రైస్ అనేది ఒక్క పూట తినడం మంచిది, అది కూడా పాలిష్డ్ వైట్ రైస్ కాకుండా హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం చాలా మంచిది.
1: అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ గారు నాకు సందేహం వచ్చింది, అసలు మనం ఒక ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ లో ఇవన్నీ ఏ రకాలుగా మనం అమర్చుకొని తింటే మంచిది అంటారు?
0: చాలా మంచి ప్రశ్న. మనం ఒక ప్లేట్ లో హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్ ఉండాలి, కూరగాయలు ఉండాలి, ఒక పావు భాగం మాత్రమే ఇప్పుడు మనం అనుకున్నట్లు హోల్ గ్రెయిన్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇంకొక పావు భాగం ప్రోటీన్స్, మంచి క్వాలిటీ గల ప్రోటీన్స్ అంటే ఫిష్, చికెన్, సోయాబీన్, పన్నీర్, టోఫు ఇలాంటి వెజిటబుల్స్కి సపరేట్గా సోర్సెస్ ఉన్నాయి, మనకు నాన్ వెజిటేరియన్కి సపరేట్గా సోర్సెస్ ఉన్నాయి ఉండాలి. ప్లస్ అడిషనల్గా ఫ్రూట్స్ కన్సంప్షన్, 2-3 కప్స్ ఫ్రూట్స్ అనేవి అడిషనల్గా తీసుకోవాలి. మనం ఈ రేషియో మెయింటైన్ చేసినామంటే ఆటోమేటిక్గా మనం మంచి ఆహారం తీసుకున్నట్టే.
1: బాగుంది డాక్టర్ గారు. మరి హెల్దీ మెయింటైన్ చేయాలంటే డ్రై ఫ్రూట్ గురించి కూడా కొంచెం చెప్పండి, ఎంత తీసుకోవాలి, హార్ట్కి ఏ డ్రై ఫ్రూట్ చాలా మంచిది, ఏది హానికరం?
0: కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేవి హార్ట్కి చాలా మంచిది, కానీ చాలా మంది డ్రై ఫ్రూట్స్ మంచిది మంచిది అని చాలా మోతాదులో తీసుకుంటున్నారు. మోడరేట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే పిడికేడు, వాటిలో ఆల్మండ్స్ అంటే బాదాం, వాల్నట్స్, పిస్తా ఈ మూడు అనేవి గుండెకు మంచివి. కాజు, కిస్మిస్ వాటి వల్ల కొంచెం హై క్యాలరీస్ వస్తాయి. మనం ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాము అంటే అవి తీసుకున్నా పర్వాలేదు, కానీ వర్కౌట్ సరిగా చేయట్లేదు కానీ ఇవి మంచివి అని తీసుకుంటున్నాం అంటే మళ్ళీ మనం ఇండైరెక్ట్గా క్యాలరీస్ పెంచుకున్నట్లే. సో మళ్ళీ దానివల్ల వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది, మళ్ళీ ఇండైరెక్ట్గా మనకు వచ్చే ప్రమాదాలు వస్తాయి. సో రోజుకు ఒక పిడికెడు ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా ఉండేటట్లు చూసుకుంటే కరెక్ట్ తీసుకున్నట్టు.
1: డాక్టర్ గారు చివరిగా మరి మా శ్రోతలకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు, మంచి ఆరోగ్యకరమైన హార్ట్ ఉండాలంటే?

0: సో చివరిగా మనం హార్ట్ మనది హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ ఏది? ఇంతకుముందు మనం మాట్లాడినట్లు హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్స్ అండ్ తక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు షుగర్, సాల్ట్, ఫ్రై ఐటమ్స్, రిపీటెడ్గా కుక్ చేసిన ఆయిల్, వీటిని అవాయిడ్ చేయాలి. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనం న్యాచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి దెన్ ప్యాకేజ్డ్ ఫుడ్. ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండైరెక్ట్గా మనకు హానికరం. సో న్యాచురల్ ఫుడ్, ఆహార పదార్థాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినడం అనేది ఇంకా మంచిది. ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే ఈవినింగ్ మనం డిన్నర్ టైం అనేది ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్. ఐడియల్గా అయితే 7 లోపు కంప్లీట్ చేస్తే బెటర్, ఒక 1 అవర్ అటు ఇటు. సో 8 లోపు చేయాలి. తిన్న వెంబడే పడుకోకుండా తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేయడం కానీ అలా ఒక 2 అవర్స్ మన నిద్రకు డిన్నర్కి గ్యాప్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు. సో ఇవన్నీ శ్రోతలందరూ పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ హార్ట్ని కాపాడుకోవాలని కోరుతున్నాం.
1: భవని డాక్టర్ గారు, చక్కగా ఈరోజు ఒక ఆరోగ్యవంతమైనటువంటి హార్ట్కు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయం మీద చక్కటి అవగాహన కల్పించారు మా శ్రోతలందరికీ. శ్రోతలు విన్నారు కదా, ఇంకేం ఆలస్యం, ఈరోజు నుంచే పాటించండి. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మీకు మనసారా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: శ్రోతలు, ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయజతి కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు విందాం సినీ రంజని తెలుగు సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రేమికుల రోజు చిత్రం కోసం ఉన్ని మీనను ఆలపించిన పాటను, శివ గణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సంగీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాస్ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాటను. భాస్కర్ పట్ల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462254506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: ప్రకటన విన్నారు.

0: శ్రోతలు అల్లుడు శ్రీను చిత్రం నుండి పాటను విన్నారు. ఇంతటితో ఈ పూట సినీరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. శ్రోతలు ఇప్పుడు వింటారు హృదయరాగలు కార్యక్రమం. శ్రోతలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 8462245066 నంబర్కి ఊరు, పేరు, సినిమా, పాట టైప్ చేసి పంపించండి. మరి ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ ఆర్మూర్ నుండి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నరసయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ రిక్వెస్ట్ పంపించారు గునా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాటను వినిపించమని.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నీ
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలికల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్
0: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 8639345694
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎస్ఎస్ క్యాష్ లెస్ సౌకర్యం కలదు
2: హే నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది గ్యారంటీడ్ అడిషన్స్ 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో ఆటో కవర్ కూడా ఉంది ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027 పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్ MDS బాపూజీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్ ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
5: ఊపిరితిత్తులు ఆస్తమా అలర్జీ
1: బ్రాంకోస్కోపీ తొరకోస్కోపీ స్లీప్ స్టడీ
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు
5: ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 9032323258 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
4: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
4: 24 గంటలు అత్యవసర సేవలు
1: NABH గుర్తింపు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ ద రెమోట్ షాప్
1: దసరా దీపావళి క్రిస్మస్ పండుగలకు
4: రెడీమేడ్ షూటింగ్ షర్టింగ్

0: ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమండ్ షో,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కల్లిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
6: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ ఏడ్పల్లి మండల్ జానకంపేట్ గ్రామం నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ రిక్వెస్ట్ పంపించారు. భైరవ ద్వీపం చిత్రం నుండి పాటను వినిపించమని.

0: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
7: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
8: దసరా పండక్కి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబ్ గలీ, నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

0: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు, శ్రోతలు వింటున్నారు హృదయ రగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రగలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్బాయ్, నయీముద్దీన్, మటింబాయ్, షేక్ చాంద్, సయ్యద్ ఖలీల్, ముబీన్, యాసిన్ మరియు వారి మిత్రబృందం, కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు శంకర్ దత్త ఎంబీబీఎస్ చిత్రం నుండి పాటను.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: దరమాండ్ షాప్
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: దరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: ప్రకటన విన్నారు శ్రోతలు, వింటున్నారు హృదయ రగలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాఠం పసివాడు ప్రాణం చిత్రం నుండి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా దేవనూరు చిన్నంపల్లి గ్రామం నుండి మురళీ కృష్ణమ్మ, కృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: విన్నపాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు తెలంగాణ వనపర్తి గ్రామం నుండి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్య, శ్రీ సుధా, చైత్రికశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రోతలు వింటున్నారు హృదయ రగలు కార్యక్రమం. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
0: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయ రగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి శివ, మోహన్ రాజ్, రమణ్ రాజ్, సంపత్, కిరణ్, రాజేందర్, ఖుషి మరియు వారి మిత్ర బృందం. వీరందరూ కోరుతున్నారు వాసు చిత్రం నుండి పాటను.

శ్రోతలు శ్రోతలు వింటున్నారు హృదయ రగలు కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం స్ట్రీట్ రౌడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాటను ఈ పాటను మాకోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు పగిడ్యాల మండలం పాతకోట గ్రామం నుండి యోగిత యక్షిణి బాబు దేవి లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు

శ్రోతలు ఇంతవరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినీకి తలిపినారు. ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణంలో వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలో అవకాశాలు పరిశీలించాలని కోరారు. స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ నేతృత్వంలో బృందం జర్మనీలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్లో జరిగిన నవజాత శిశువుల అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ నెల 24న రిమ్స్ను సందర్శించినప్పుడు చేపట్టిన పరిశీలనలు, బాధిత కుటుంబాలు జరిపిన సంభాషణలు, చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి రాష్ట కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీత దయాకర్ రెడ్డి సభ్యులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026 సంవత్సరాన్ని భారత నావికాదళానికి ఒక చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలు నౌకాదళంలో ప్రవేశపెట్టడానికి లేదా అధికారికంగా సేవలకు తీసుకురావడానికి ప్రణాళికలున్నాయని తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత నౌకాదళం ద్వివార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్లో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్లో బుద్గాం జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భద్రతా దళాలతో జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ ముస్సాగా భావిస్తున్నారు. తదుపరి సమాచారం అందే సమయానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, శని రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములతో కూడిన మెరుపులు, ఇదురు గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలు గుర్తించి గౌరవించడం, దేశాలు సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీన్ని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడ్డంలో శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం.

రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట విన్నారు కదా. ఈ పాట కోరిన శ్రోతలు అలేజ్ చిట్టి, మహేష్ వైష్ణవి, సరూర్ నగర్ మండలం, హైదరాబాద్ నుండి కోరారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా జల్సా చిత్రం నుండి పాటను కోరుతున్నారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చౌటుప్పల నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా ఎంసీఏ చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ పుట్టపాక నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఎంసీఏ చిత్రం నుండి సాగర్, ప్రియ హేమేష్ పాడిన పాట.

0: సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా జులై నుండి పాటను కోరుతున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్. ఇంకా దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూర్ కడప జిల్లా నుండి. వీరి కోసం జులై చిత్రం నుండి టిప్పు, సుజాత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగరంజితమై రసరమ్య లోకంలో విహరింపజేసే మహతి.
1: ఆకాశవాణి వివిధ భారతి.
2: శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి.
3: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాతగా గోపాల గోపాల చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు చిన్న గోపాలకృష్ణ చందన్ ఫ్రమ్ కొండాపూర్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో

0: రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:35. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా రంగస్థలం చిత్రం నుండి పాటను కోరుతున్నారు. నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, సుమలత, ఇంకా అయ్యదేవర వెంకటహర్నాథ్ వరంగల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి పాటను కోరుతున్నారు. గోధుమగుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్. ఇంకా చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, వీరందరి కోసం ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:45, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం నుండి పాటను కోరుతున్నారు రమ్య, హేమ, ప్రణయ చౌటుప్పల్ నుండి. ఇంకా కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాతగా బాహుబలి చిత్రం నుండి పాటను కోరుతున్నారు జర్రిపోతుల బుచ్చయ్య హనుమకొండ డిస్ట్రిక్ట్ తారాలపల్లి గ్రామం నుండి. వీరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరగా మీకోసం వస్తోంది మజిలీ చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పాడిన పాట. పాటను కోరిన వారు సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నరసయ్య, జ్యోతి. వీరికోసం ఈ పాట.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేకపోవడం వల్లే దళితులపై వివక్ష కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం ఖండించారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం సయ్యద్ ముజావర్పేటలో ప్రతిరోజు దాదాపు 60,000 మంది విద్యార్థులకు పోషకాహారం అందించే భారీ కేంద్రీకృత వంటశాల సిద్దమవుతోంది. మరో 100 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ 9 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో పలు కాలనీలు జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసరి మండలం కుందనపల్లిలో చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలు హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలకు పైగా విస్తరణ ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాడ్కాస్టుల శక్తిని, ఆడియో మాధ్యమ ప్రాముఖ్యతను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2014లో అమెరికాలో నేషనల్ పాడ్కాస్ట్ డేగా ప్రారంభమైన ఈ వేడుక అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడంతో 2015 నుంచి అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. పాడ్కాస్టర్లు, శ్రోతలు, పాడ్కాస్ట్ రంగ నిపుణులు ఈ సందర్భంగా అనుభవాలు పంచుకుంటారు. ఆసియా క్రీడల్లో భారత్ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణం సాధించింది. తెలంగాణకు చెందిన సికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పథకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ల సమయం 11:03. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం. మరి బుధవారం నాడు మనం దర్శకులు కానీ సంగీత దర్శకుల ప్రస్థానం, వారి గురించిన ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు పద్మిని ఎవరి గురించిన విశేషాలు మోసుకొని వచ్చేసింది అని ఎదురు చూస్తున్నారా, చెప్తాను. పరిచయమే అవసరం లేని పేరు అది. పంట పొలంలో పుట్టిన పాట నేడు ప్రపంచమంతటా స్వర పరిమళాన్ని వెదజల్లుతోంది. 50 ఏళ్ల స్వర ప్రయాణం, వేల కొద్దీ పాటలు, కోట్లలో అభిమానులు, ఎన్నో స్వర ప్రయోగాలు. శాస్త్రీయమైన, జానపదమైన, క్లాస్ అయినా, మాస్ అయినా మెలోడీకి మారుపేరు. గెస్ట్ చేస్తూ ఉండండి, ఎవరై ఉంటారో చెప్తాను.

ఇంకెవరై ఉంటారు? మనసుని తాకే సంగీతానికి మరో చిరునామా, వారే మ్యూజికల్ మైస్ట్రో పద్మవిభూషణ్ ఇళయరాజా. పంచముఖి రాగ స్వరకర్త అయిన ఇళయరాజా ఎన్నో సినిమా పాటల్ని శాస్త్రీయ సంగీతభరితంగా రాగాల్లో స్వరపరిచారు. ఈరోజు కార్యక్రమం కాస్త వైవిధ్యంగా ఉండబోతుంది, ఎందుకంటే అలాంటి శాస్త్రీయ సంగీతభరితమైన రాగాల్లో వారు స్వరపరిచిన కొన్ని పాటల విశేషాలు మన ఇళయ రాగాల్లో గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు వినబోతున్నారు ఈరోజు మీ రేడియోని ఇస్తాం పద్మినితో.

ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటల్ని ఏర్చి కూర్చి తీసుకొచ్చేసాను ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇళయ రాగాల్లో. మరి ముందుగా మాట్లాడుకోవాలంటే 1994 వచ్చిన మహానది సినిమాలో శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే అనే పాటలో శాస్త్రీయత భక్తిభావం ఒట్టిపడుతూ ఉంటుంది. మీరందరూ ఆ పాటని వినే ఉంటారు. పల్లవి ముఖ్యంగా మోహనంలో, చరణం హంసధ్వనిలో సంగీతజ్ఞాని స్వరపరిచిన ఒక మాస్టర్ పీస్. హంసధ్వని రాగం అంటే చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావం నిండిన రాగం. ఈ పాట వినండి. ఈ పాట తర్వాత ఆ పాటను గురించిన విశేషాలు చెప్తాను.

0: ఎంత అద్భుతంగా ఉంది కదా రాగం. ఇందాక చెప్పాను కదా, హంసధ్వని రాగం చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావంతో నిండిన రాగం. ఇళయరాజా గారి పాటను కావేరి కృష్ణానదుల ప్రవాహంలాగా ఎంతో హాయిగా భక్తిభావంతో కూర్చారు. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన లయ, ఆ తరంగాల శబ్దాలు వింటుంటే మనకి నిజంగానే నది ఒడ్డున కూర్చొని రంగనాథుని దర్శనానుభూతి కలుగుతుంది. అవును కదా, మరి పాట వినే ప్రతిసారి మనసులో భక్తి ఆనందం పారవశ్యం కలుగుతాయి. స్వయంగా ఇళయరాజా గారు శ్రీరంగం వెళ్ళి ఆ గుడి పరిసరాలు చూసి స్వరపరిచారట ఈ పాటను. అంతే అందంగా మనకి రచించి ఇచ్చారు వెన్నెలకంటి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బేబీ శోభన ఆలపించిన పాట మహానది చిత్రం నుంచి విన్నారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి రాగాలతో ఉన్న పాటలు మన ఇళయ రాగాల్లో ఈనాటి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇళయ రాగాలు, ఇళయరాజా స్వరపరిచిన శాస్త్రీయ సంగీత రాగాల్లో కొన్ని సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. 1982 వచ్చిన అనువాద చిత్రం, తమిళ అనువాద చిత్రం టిక్ టిక్ టిక్ సినిమా. మరి చూసిన వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ సినిమాలో ఓ నటనమ యూరి వయ్యారి అనే పాట, ఆ పాటని కరహరప్రియ రాగంలో స్వరపరిచారు ఇళయరాజా. ఈ పాట పల్లవి వినేటప్పుడు ఖమాస్ రాగంలా అనిపిస్తుందంటారు చాలామంది సంగీతాభిమానులు. కానీ పాట మధ్యలో చరణానికి ముందుగా వచ్చే క్లాసికల్ బిట్లో సడన్గా కరహరప్రియ రాగ ఛాయలు స్పష్టంగా వినిపిస్తాయి. ఇక మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి రచన మరింత వన్నె తెచ్చింది ఆ పాటకి. ఇంకో విశేషం ఏంటంటే, సాధారణంగా శాస్త్రీయ సంగీతంలో స్వరాలు నేర్చుకున్నాక పాటలు పాడతారు, కానీ ఇక్కడ రివర్స్ కంపోజిషన్ చేశారట ఇళయరాజా గారు. అంటే ఏం లేదండి, మొదట ట్యూన్ కంపోజ్ చేసి ఆ తర్వాత గాయకులతో నేరుగా స్వరాల బిట్ను పాడించారట. ఒక కమర్షియల్ వెస్టర్న్ బీట్కి సంప్రదాయ సంగీతాన్ని మేళవించడంలో దిట్ట ఈ మాస్ట్రో. ఇలాంటి ఎన్నో పాటలు వారి పాటల ఖజానాలో. మరి అలాంటి కొన్ని పాటలు ఈనాటి మన ఇళయరాగాలు.
2: కుడతం కరిత కరిగిడతం కరిగిడజం కరిత

0: ఇలాంటి పాటలు ఇచ్చారు కాబట్టే వీ లవ్ యూ రాజా అంటూ వారి అభిమానులు ఇళయరాజా గారి మీద ఎంతో ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ ఉంటారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక 1985 వచ్చిన కళాతపస్సు విశ్వనాథుని క్లాసిక్ స్వాతిముత్యం ఈ సినిమాలో ఒక పాట గురించి విశేషంగా చెప్పుకోవాలి, తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ఆ పాటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సువ్వి అనే పదం మన తెలుగు సంస్కృతిలో భాగం. పూర్వం రోడ్లో ధాన్యం దంచేటప్పుడు లేదా తిరగల్లో విసిరేటప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి సువ్వి పాటలు పాడుకునేవారట. అలాంటి అచ్చ తెలుగు జానపద శైలిని స్వాతిముత్యం సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఆ సువ్వి పాటకి సాంప్రదాయ శాస్త్రీయ రాగం మధ్యమావతిలో గ్రామీణ జానపద లయను జోడించి స్వరపరిచారు మైస్ట్రో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పాటలో ఇళయరాజా గారి బ్రిలియన్స్ ఏంటంటే, మనం గమనిస్తే ఒకవైపు కమల్ హాసన్ పాత్ర ఏదో సరదాగా పాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ మరోపక్క రాధిక పాత్ర పాడే సాహిత్యంలో విషాదం కనిపిస్తుంది. రెండు భావోద్వేగాలకి ఇళయరాజా గారు మధ్యమావతి రాగస్వరాల్ని అందించారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనుషుల్లే నిన్ను కొండా కోనలు కొదిలేశాడా అంటూ సాగే పాటలో మీరు ఇప్పుడు గమనించండి, ఆ పాట నేను మీకు వినిపిస్తాను. ఆద్యంతం ఒక రోకటి పోటు వినిపిస్తూనే ఉంటుంది, తీక్షణంగా వినండి ఆ పాటని.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: మందరం.

ఎంత అద్భుతమైన పాట, ఎంత అచ్చమైన మన తెలుగు పాట కదా. కొన్ని పాటలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ ఆ పాట వెనుకున్న ఇలాంటి విశేషాలు వింటూ ఉంటే వావ్, ఇన్ని విశేషాలు ఉన్నాయా ఈ పాట వెనుకని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మరి అలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్ని ఈరోజు ఏర్చికూర్చి తీసుకొచ్చాము ఇళయ రాగాల్లో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:24 దాటి 24 సెకండ్లు. ఇక 1985 వచ్చిన సింధు భైరవ సినిమా, అసలు ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ సినిమాలో పాటలన్నిట్లోనూ తనదైన ప్రయోగాలు చేశారు ఈ సంగీత ప్రయోగకర్త అనొచ్చు ఇళయరాజా. ఈ సినిమాలో మరి మరి నిన్నే పాట వెనుక ఒక విశేషం ఉంది. అదేంటంటే, త్యాగరాజస్వామి మరి మరి నిన్నే కృతిని కాంబోజి రాగంలో స్వరపరిచారు. కానీ సింధు భైరవ సినిమా కోసం ఈ కృతిని పూర్తిగా సారమతి రాగంలోకి మార్చి ప్రయోగం చేశారు ఇళయరాజా. ఎందుకంటే ఈ సినిమాలో, మీకు ఈ సినిమా గుర్తుంటే, ఈ సినిమాలో ఈ పాట కచేరి అయిన వెంటనే నటి సుహాసిని పాడలేను పల్లవేనా అంటూ ఒక పాటను పాడతారు. ఆ పాటని సారమతి రాగంలో పాడతారు. అదే రాగంలో ఉండాలని ఈ మరిమరి నిన్నే కృతిని కూడా అలా మార్చారట ఇళయరాజా. ఈ పాట వినండి, దీని తర్వాత మరిన్ని విశేషాలున్న ఈ పాట గురించి చెప్తాను.

0: ఈ పాటకి ఇళయరాజా గారు రాసిన నోట్స్ ని పద్మవిభూషణ్, కెజే యేసుదాస్ గారు తనదైన శైలిలో గమకాలు జోడించి అద్భుతంగా సింగిల్ టేక్లో పాడారట. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు మెస్ట్రో ఈ సినిమాకి. ఈ చిత్రంలో ఎన్నో ప్రయోగాలు చేశారు రాగాలతో. ఉదాహరణకి ఇంకొక మంచి గొప్ప విశేషం చెప్పాలి, మహాగణపతి భజే పాట మొదట్లో వస్తుంటుంది, టైటిల్స్ పాడుతూ ఉంటే పాట వస్తుంటుంది. అసలు ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగం వయలిన్ సహకారం ఉంటుంది, కానీ ఇళయరాజా సన్నివేశపరంగా ఆ పాటలో, అంటే మహాగణపతి భజే పాటలో మృదంగం ఉపయోగించకుండా కేవలం వయలిన్తోనే స్వరపరిచారట. ఇక ఇందాకలు మనం విన్నాం కదా సారమతి రాగం, మోక్షము గలది అనే అద్భుతమైన త్యాగరాజ కృతి ఉంది ఆ రాగంలో.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన పాటలు వింటున్నాము. స్టూడియో క్లాక్ల సమయం 11:29 దాటి 40 సెకండ్లు. 1985వ సంవత్సరంలో వచ్చిన అన్వేషణ్ సినిమా అసలు ఒక సంచలనం సృష్టించింది. వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఆ సినిమాలో కీరవాణి చిలకల అంటూ సాగే పాట, అసలు ఈ పాట ఇష్టపడిన వారు ఉన్నారంటే లేరనే చెప్తాను నేను. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కీరవాణి రాగంలో శాస్త్రీయతని భావుకతని సినిమా పాటగా మలిచిన విధానం అద్వితీయం. ఆ సినిమాలో పాత్ర స్వభావానికి ఆ అడవి వాతావరణానికి తగినట్టు ఈ పాటలో ఇళయరాజా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్కి కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటారనమాట, అలాంటి టెక్నిక్ని అద్భుతంగా ఉపయోగించారు. అసలు ఈ కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటే ఏం లేదు, రెండు లేదా అంతకంటే స్వరాలను ఒకేసారి వినిపించడంలా స్వరపరచడం అనమాట. అంటే ఒకేసారి ఒకే సమయంలో రెండు వేరు రాగాలు వినిపిస్తాయి, కానీ అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక అద్భుతమైన పాటను సృష్టిస్తాయి. అలాంటి అద్భుతమైన పాటే ఈ కీరవాణి పాట. 3 రోజులు పట్టిందిట. అసలు ఇళయరాజా అంటేనే నిమిషాల్లో గంటల్లో స్వరపరిచేస్తారు, రికార్డింగ్ పూర్తి చేస్తారు, కానీ ఈ ఒక్క పాటకి మాత్రం 3 రోజులు పట్టిందిట రికార్డింగ్ కోసం. ఎందుకంటే ప్రతి వాయిద్యం ప్రతి

స్వరం పర్ఫెక్ట్గా రికార్డ్ అయ్యే వరకు రికార్డింగ్ని పూర్తి చేశారట ఇళయరాజా. శాస్త్రీయ రాగానికి వెస్ట్రన్ ఆర్కెస్ట్రేషన్ ఫ్యూజన్ చేశారు రాజా ఈ పాటలో. పాశ్చాత్య కర్ణాటక మేళవింపులో వచ్చిన ఈ క్లాసిక్ కీరవాణి పాట అసలు ఆయన పర్ఫెక్షనిజంకి ఈ పాటలో ఎంతో సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ పాట మనందరి కోసం.

ఇప్పటికి ఈనాటికి ఎంతో ఫ్రెష్గా ఉంటుంది కదా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట అది. ఎందుకంటే ఆ రాగ ఛాయలు ఎలా ఉంటాయి, అంతే గొప్పగా స్వరపరిచారు ఇళయరాజా, అంతకన్నా అద్భుతంగా రాశారు వేటూరి సుందరామూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. స్టూడియోల సమయం 11:35 దాటి 50

వీకెండ్లు. 1983 సంవత్సరంలో వచ్చిన సాగర సంగమం చిత్రం. అసలు సంగీతం, సాహిత్యం, నాట్యత్రయం ఈ మూడు కలిసిన ముత్యపు రాశి ఆ సినిమా. అన్ని పాటలు ఆణిముత్యాలే, దేనికదే వైవిధ్యం. ఇక సినిమాలో చివరిగా వచ్చే వేదం అణువనున్న నాదం పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజమ్మ, అన్నా చెల్లెళ్ళ జుగల్బందీలా ఉంటుంది ఆ పాట వింటుంటే. ఎంత గొప్పగా పాడారు ఆ పాట. ఇక శాస్త్రీయ సంగీతాన్ని, నృత్యాన్ని మేళవించిన గొప్ప ప్రయోగం హంసానంది రాగంలో సాగే ఈ పాటలో. అసలు ఆ స్వరధార అపురూపం, అద్భుతం. వేటూరు గారి సాహిత్యం ఈ పాటను ఒక లిరికల్ మాస్టర్ పీస్గా చేసింది. అంతే అద్భుతంగా స్వరపరిచారు మన ఇళయరాజా గారు. పల్లవిలోని నాలో రేగే రాగాలెన్నో హంసానంది రాగాలే అంటూ రాగం పేరుని ఎంత ఒడుపుగా జోడించారు వేటూరి గారు. ఇక పాటలో ఎలాంటి పాశ్చాత్య వాయిద్యాలు లేకుండా అచ్చమైన మన తెలుగు పాటగా స్వరపరిచారు ఇళయరాజా. పాట చివరిలో మనం గమనిస్తే భద్రుహరి రాసిన సుభాషిత శ్లోకం, జయంతితే సుకృతిను రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం తో ముగించారు వేటూరి. అంటే నవరసాలను పండించగల గొప్ప కళాకారులకు, కవులకు మరణం లేదు, వారి కీర్తికి మరణ భయం ఉండదు అని అర్థం. మెస్ట్రో అందించిన ఆ మేలిరత్నం మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా బాక్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు, ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. ఇక 1989లో వచ్చిన గీతాంజలి సినిమాలో ఓం నమః నయనశ్రుతులకు అంటూ సాగే పాట హంసనాదం రాగ ఆధారంగా రాజాగారు చేసిన ప్రయోగమనే చెప్పాలి. హంసనాద రాగాన్ని ఆద్యంతం శాస్త్రీయంగా వాడుతూనే చరణంలో ఒకే ఒక చోట శుద్ధ దైవతాన్ని అన్యపరంగా ప్రయోగించి పాటకు ఒక వైవిధ్యాన్ని తెచ్చేశారు రాజా. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన విలక్షణమైన టెక్నిక్ వాడారట. అదేంటంటే ట్రిపుల్ బీట్. అంటే అది ఎలా ఉంటుందంటే, తీవ్రమైన ఆందోళనలో ఉన్నా లేదా తీవ్రమైన ప్రేమలో ఉన్నా మనిషి గుండె ఎలా కొట్టుకుంటుందో టక్ టక్ టక్ టక్ టక్ టక్ అలా హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ని ఉండేలా డిజైన్ చేశారట. ఇక వేటూరి గారు రాసిన ఈ పాటలో ఈ మంచు బొమ్మలు ఉంటాయి కౌగిలి కరిగే వేళలో అని రాసినప్పుడు మంచు ముక్కలు కరిగి నీరుగా అయితే ఎలా ఉంటుందో అలా
0: ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు, ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. ఇక 1989లో వచ్చిన గీతాంజలి సినిమాలో ఓం నమః నయనశ్రుతులకు అంటూ సాగే పాట హంసనాదం రాగ ఆధారంగా రాజాగారు చేసిన ప్రయోగమనే చెప్పాలి. హంసనాద రాగాన్ని ఆద్యంతం శాస్త్రీయంగా వాడుతూనే చరణంలో ఒకే ఒక చోట శుద్ధ దైవతాన్ని అన్యస్వరంగా ప్రయోగించి పాటకు ఒక వైవిధ్యాన్ని తెచ్చేశారు రాజా. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన విలక్షణమైన టెక్నిక్ వాడారట. అదేంటంటే ట్రిపుల్ బీట్. అంటే అది ఎలా ఉంటుందంటే, తీవ్రమైన ఆందోళనలో ఉన్నా లేదా తీవ్రమైన ప్రేమలో ఉన్నా మనిషి గుండె ఎలా కొట్టుకుంటుందో టక్ టక్ టక్ టక్ టక్ టక్ అలాగా ఆ హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ని సరిగ్గా అలాగే ఈ పాటలో ఉండేలా డిజైన్ చేశారట. ఇక వేటూరి గారు రాసిన ఈ పాటలో ఈ మంచు బొమ్మలు ఒకటే కౌగిలి కరిగే వేళలో అని రాసినప్పుడు మంచు ముక్కలు కరిగి నీరుగా అయితే ఎలా ఉంటుందో అలాగ వైలిన్ నోట్స్ కరిగిపోతున్న అనుభూతిని కలిగించారట ఇళయరాజా. 1989లోనే విదేశీ సింథసైజర్ టెక్నాలజీని ఉపయోగించి రాగభావాన్ని ఎక్కడ అటు ఇటు మార్చకుండా ఒక సరికొత్త పాటని అందించారు ఇళయరాజా. మరి ఆ పాట వినేద్దామా?

0: విన్నారా ఆ గుండె చప్పుడిని? ఎంత స్పష్టంగా వినిపించింది కదా, అది మాస్ట్రో మ్యూజికల్ మ్యాజిక్ అంటే.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఇళయ రాగాలు వింటున్నారు, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోలో సమయం పరిగెట్టిస్తోంది. మంచి మంచి పాటల గురించి చెప్దామంటే టైం అస్సలు ఆగనట్టుంది. 11:48 అయిపోయింది. ఇక స్వర్ణ కమలం సినిమా గురించి ప్రస్తావించకుండా

అమితానందం కలగకుండా ఇంకేముంటుంది చెప్పండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రతి ఒక్కళ్ళని అసలు పాట వింటుంటేనే మైమరుపు కలుగుతుంది. అలాంటిది మంచు కొండల మధ్యలో సాక్షాత్తు పార్వతీదేవిలా తనను తాను మర్చిపోయి భానుప్రియ నృత్తిస్తారు కదా, ఎంత అద్భుతమైన పాట. ఎప్పటికీ వినాలనిపించే పాటల్లో తప్పకుండా ఇదొకటి చెప్పుకోవాలి. ఇక మీకు ఇప్పుడు ఒక చిన్న పాట బిట్ వినిపిస్తాను, దీని వెనుకున్న విశేషం కూడా చెప్తాను. ఇదేంటో వినేసేయండి.

0: కోసం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు.
2: రుద్రవీణ సినిమాలో పాటది. 1988 వచ్చిన రుద్రవీణ. ఆ సినిమా విడుదలయ్యాక ఆ దృశ్య కావ్యానికి ఇళయరాజా గారికి 3వ జాతీయ పురస్కారం వచ్చింది. ఇందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, రాగాల పూదోటలో విరిసిన పాటల పువ్వులు ఎన్నెన్నో. వాటిలోనే ఒక అద్భుతమైన చమత్కారమైన పాట ఈ పాట రండి రండి రండి దయచేయండి. ఒక ఇంత హాస్యరసంతో కూడుకొని ఉన్నా సరే సంగీతంలో మునిగి తేలుతున్న ఒక కుటుంబం గురించిన రాగమాలికగా మార్చారు ఇళయరాజా. ఎన్ని రాగాలుంటాయో తెలుసా అసలు ఈ పాటలో? శంకరాభరణంతో మొదలుపెట్టి దర్బారు, కనకాంగి, మాయమాళవగోళ, కీరవాణిలను ప్రయోగించి చివరకు సహానా రాగంతో ముగింపు పలుకుతారు ఇళయరాజా గారు. అసలు ఈ అద్భుతమైన పాటను సమయం సరిపోకుండా సరిపోలేదు కాబట్టి వినిపించటం లేదు, కానీ ఒకసారి మీరు స్వయంగా వినండి. ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎన్ని రాగాలో స్ఫురిస్తాయి ఈ పాటలు.

0: ఈ పాట గుర్తొచ్చేసిందా? 1988లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాలో పాట నీవే అమరస్వరమే. మ్యూజిక్ మాస్టర్ మ్యాజిక్ చేసేశారు ఈ పాటలో. కర్ణాటక సంగీతంలో అత్యంత మనోహరమైన రాగం అమృతవర్షిణి. ఆ రాగంలో స్వరపరిచారు కురిసేను విరిజల్లులే పాటని. సంగీత శాస్త్రం ప్రకారం అమృతవర్షిణి రాగం ఆలపిస్తే వర్షం కురుస్తుందని నమ్మకం. కురిసేను విరిజల్లులే అంటూ స్వరాల జల్లును కురిపించారు ఇళయరాజా. ఆ స్వరాల వానలో తడిసి ముద్దయిపోయారు అభిమానులందరూ. ఇద్దరు మహాగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు సమ్మోహనపరిచారు వారి గాత్రాలతో. వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ సింఫనీని మేళవించి అమృతవర్షిణి రాగ స్వరాలకి రచయిత రాజశ్రీ గారు అందించిన సాహిత్యంతో ఒక ప్యూర్ క్లాసికల్ రాగాన్ని అసలు కమర్షియల్ సినిమాలో ఎలా వాడుకోవాలో చూపించిన ఇళయరాజా మ్యూజికల్ జీనియస్ అనడానికి ఇంకా ఇంకేం చెప్పగలం? అంతే, వారికి వారే సాటి అని చెప్పాలి. ఇది ఈనాటి ఇళయరాగాలు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన కొన్ని పాటలు, నాకు తెలిసిన కొన్ని మాటలు. మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి రేపు 1 అక్టోబర్ నుండి. మరి చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఏంటంటే ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ, మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం, న్యూస్ తర్వాత అమృత గీతం సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ఒక ప్రత్యేక కార్యక్రమం అందంగా మరింత ముస్తాబును సంతరించుకొని మీ ముందుకు రాబోతోంది. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మైమరిపించే మెలోడీ పాటలతో, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమం 2:15. ఇక సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం అనే ఈ కొత్త కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. గమనించాలి, రేపు గురువారం 1 నుండి కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం, మరింతగా ప్రేమిద్దాం. మరి ఇదంతా కొత్త కొత్త కార్యక్రమాలు వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బాజాజోల గ్రామం గురించి ఆదర్శ గ్రామ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక బాజాజోల గ్రామంలో మనకు కాంక్రీట్ గోడలు కాకుండా అద్భుతమైన రంగురంగుల మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడ ఇళ్ల గోడలపై వారి సాంప్రదాయానికి తగినట్టుగా భిత్ పోటావ్ అనే గిరిజన చిత్రకళ అంటే ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ వాడట, మొత్తం ఆ పెయింటింగ్స్ అన్నీ వాళ్ళ ఇళ్ల గోడల మీద ఎంతో అందంగా వేసుకొని ఎంతో అందంగా ఉంటాయట ఆ ఇళ్ళు చూడటానికి. మీరు ఇంటర్నెట్లో మీరు చూడాలంటే బాజోజోల గ్రామం అని కొడితే మీకు అద్భుతమైన రంగురంగుల వర్ణాలతో ఉన్న ఆ ఇళ్ళు కనిపిస్తాయన్నమాట. ఇక ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా నల్ల మట్టి, చెట్లు బెరడ పువ్వుల నుండి రంగురంగుల రాళ్లను ఉపయోగించి సహజ సిద్ధంగా రంగులను తయారు చేస్తారట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే వాళ్ల పాట్రబ్బా అనే పండుగ సమయంలో గ్రామస్తులంతా కలిసి తమ ఇళ్లను సరికొత్తగా ముస్తాబు చేసుకుంటారట. మంచి మంచి రంగులు వేసుకుంటూ, మంచి మంచి ట్రైబల్ ఆర్ట్ వేసుకుంటూ. ఇక అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీలా మెరిసిపోతుందట. వింటుంటే ఎంత బాగుంది కదా, కానీ దీని వెనక ఎన్నో సవాళ్లు, అందరి కష్టం ఉంది. ఎంతో క్రమశిక్షణతో ఐకమత్యంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని పాటిస్తూ దేశంలో ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బాజోజోల గ్రామస్తులు. మరి మీరేం చేస్తున్నారు మీ గ్రామానికి? మనం ఎప్పుడు మన పుట్టిన ఊరు, మన కన్నతల్లిని మర్చిపోకూడదు కదా. మన ఊరు మన బలం. మనం కూడా సాధ్యమైనంత వరకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, పర్యావరణాన్ని కాపాడదాము, అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉందాము.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక

0: కమాండర్స్ కాన్ఫరెన్స్ రెండో సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్ద నౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: तो लोकतंत्र ही मर जाएगा. आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए. कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है. कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए. पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్ధతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ, మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశుపోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. September 29 to October 5 అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోలో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సమస్యలతో భాగస్వామ్యం

0: సమయం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన ఆహార ఎరువులు ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవుళ్లను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పథకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పథకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పథకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 తర్వాత విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడిగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 30 సెకండ్లు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు వెళ్దాం. ముందుగా పారడైజ్ చిత్రం నుండి జంగిరెడ్డి ప్రభ ఆలపించిన ఒక సూపర్ డూపర్ డాన్స్ బీట్ విందామా?

ఒక ఊపు ఊపేసిన పాట కదా. మరి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించిన ఆ పాటకి కాసల శ్యామ్ రచనా సహకారం అందించారు. పాడినవారు జంగిరెడ్డి అండ్ ప్రభ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:44 దాటి 40 సెకండ్లు.

0: అండ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫిల్మ్ గీతాలు వింటున్నారు. మరి ఇప్పుడు విందాం నాయక్ చిత్రం నుండి హరిచరణ్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం దసరా చిత్రం నుండి రామ్ మిరియాల ఢీ ఆలపించిన పాట. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్.

ఇప్పుడు విందాం దంచవే మేనత్త కుదురా రీమిక్స్ పాట రైడ్ చిత్రం నుంచి వేణు సాయిశివాని ఆలపించిన పాట మీకోసం.

0: అప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. రీమిక్స్ బాగుంది, ఒరిజినల్ బాగుంది. రీమిక్స్ పాటకి సంగీతం అందించిన వారు హేమచంద్ర. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఈ పాట వింటే ఆకలేసేస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే అన్ని మంచి మంచి తినే పదార్థాలన్నీ ఇమిడ్చి మరీ రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. మరొక మంచి పాట విందాము. అమీగోస్ చిత్రం నుండి ఎస్పీబీ చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట, సంగీతం గిబ్రన్.

0: రీమిక్స్లైన కొన్ని పాటలు ఆ పాటలు తాలూకా ఎవర్ గ్రీన్గా ఉంటాయి కదా, ఆ ముందు విన్నవి బాగుంటాయి, రీమిక్స్లు కూడా బాగుంటాయి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక, వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది రేపటి నుండి, అక్టోబర్ 1 నుండి. మరి ఉదయం 10 మార్నింగ్ మస్తీ మంచి మంచి సూపర్ హిట్ పాటలతో మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం మార్నింగ్ మస్తీ ఉదయం 10. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. అమృతమయమైన పాటాలు మన అమృత గీతంలో రేపటి నుంచి వినబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మెలోడీ పాటలు, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమమే ఈ మెలోడీ టైం. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి, రేపటి నుండే అక్టోబర్ 1 నుండి కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. ఇవన్నీ కార్యక్రమాలు మీరు వినాలనుకుంటే మీరేం చేయాలి, మీ అందరికీ తెలుసు, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో పలు చోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసారాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఇక వార్తలు వివరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటి కరీంనగర్ నూతన సమీకృత జిల్లా సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 11.82 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 28.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్, అర్బన్

0: ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు, యుఐడిఎస్ పబ్లిక్ హెల్త్ స్కీమ్ కింద 180 కోట్లతో చేపడుతున్న పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను 210 కోట్లతో చేపడుతున్న వరద మురుగునీటి కాలువ నిర్మాణం, ఇలా వివిధ రకాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అదే హెలికాప్టర్ లో చిరసిల్లలో పర్యటిస్తారు.
1: కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు.
2: రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం 4:50 సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల నుండి సీఎం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ కూడలి నుంచి రగుడులోని బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంగణం వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. బహిరంగ సభ వేదిక పక్కన ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
1: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్, ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆనిమత్యం చికితారావుకు రాష్ట్ర క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. చికితా తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు తెలంగాణ క్రీడాకారులందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని మంత్రి ఆకాంక్షించారు. పంటలు ఎండిపోవడానికి కారణమై కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని అన్నారు. నల్గొండలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్బంగా దీన్ని చేపట్టినట్లు తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన సేవ, స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్ఫూర్తితో కార్యకర్తలు సమాజ దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలను పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వ పరాకష్ట అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ విమర్శించారు. స్వచ్ఛందంగా జనం రారని తెలిసి సభలో పరువు పోతుందనే భయంతోనే వీఓఏ ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందా లేక నిజాం రజాకర్ల ఫత్వా పాలన సాగుతోందని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. ఈరోజు బేగంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు, సర్టిఫికేట్లు అందుకోనున్నారని, ప్రఖ్యాత నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అక్కడి భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశం.

0: లో మాట్లాడిన స్పీకర్, తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలియజేశారు. యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్బాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని కౌటల మండలంలో పలు సబ్స్టేషన్లను సందర్శించి లాగ్బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: తప్పకుండా 12 గంటలకు కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా సరఫరాను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇటు గృహావసరాలకు, అటు వ్యవసాయ అవసరాలు 12 గంటలు నిరంతరాయంగా వారి వారికి విద్యుత్ సప్లై చేస్తేనే అటు వరి కానివ్వండి, మిర్చిని కాని కాపాడుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తూ కోరుతున్నా.
0: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలను గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీనిని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడంలోని శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్ఐఆర్ రీసర్వే, సాదుబైనామా, 22A, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కోర్టు కేసులు, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. పోలీస్ రిక్రూట్మెంట్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. డీఆర్డీఏ, సెర్ప్ స్త్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో పలుచోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మని. మరి షో టైంలో కాస్త వైవిధ్యంగా ఈరోజు మీరు వాట్సాప్కి పంపించే బదులు మెయిల్ ఐడికి మీ సమాధానాలు, నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరుని పంపించవచ్చు. మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, HELLOVIVIDBHRATIHYD@gmail.com. అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లోనే టైప్ చేయండి. హెలో వివిధ్ భారతి హైదరాబాద్ HYD@gmail.com. మరొక్కసారి చెప్తున్నాను, HELLOVIVID

టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, 2026 ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా, మరి ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రశ్న ఇది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ఆసియా క్రీడలు 2026 స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? మీకు సమాధానం తెలిస్తే హెల్లో వివిధ్ భారతి hyd@gmail.com ఈమెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నలకి చాలా మంది శ్రోతలు సమాధానాలు పంపించారు. చాలా సంతోషంగా ఉంది మీరు మెయిల్ ద్వారా కూడా షో టైంలో పాల్గొన్నందుకు. ముందుగా మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మీరు విన్న ఆ పాట ఒక్కడ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం మణిశర్మ, పాడినవారు శంకర్ మహదేవన్ మరియు వారి బృందం. మరి షో టైంలో మొట్టమొదటిగా నేను అడిగాను 2026 సంవత్సరంలో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు అని. చాలామంది అందరూ సరైన సమాధానాలు పంపించారు. మరి ముందు ఎవరు పంపించారో చెప్తాను, ఆ తర్వాత సమాధానం చెప్తాను. శేల వెంకటేష్ సుగ్నా గజ్వేల్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట్ హరినాథ్ గారు వరంగల్ నుండి పంపించారు, బండారు త్రిమూర్తులు గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి పంపించారు, కానుగుల గోపాల్ గడ్తాల్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి, ఇంకా ఎవరు పంపించారంటే ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి పంపించారు. ఇంకా మనకు పంపించారు బండి కృష్ణగౌడ్, గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సరైన సమాధానం పంపించారు. మరి సమాధానం ఏంటో తెలుసా? వ్యక్తిగత విభాగంలో ఉమెన్ ట్రాప్ షూటింగ్లో భారత సైన్యంలో పనిచేస్తున్న నాయబ్ సుబేదార్గా విధులు నిర్వహిస్తున్న నీరు దండా గారు తొలి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. ఇది మొదటి భారతీయ మహిళగా ఆవిడ రికార్డ్ సాధించారు. మరి మనొక్క సమాధానం కూడా మనకు పంపించారు ఎవరు, ఇనాయతుల్లా గారు. ఎక్కడి నుంచి పంపించారు? నిజామాబాద్ నుండి పంపించారు. మొదటి భారతీయ మహిళగా నీరు దండా గారు రికార్డ్స్ స్థాపించారు ఈ విభాగంలో. ఇప్పటి వరకు అంటే ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు 5 బంగారు, 21 రజత, 21 కాంస్య పథకాలతో మన దేశం 11వ స్థానంలో ఉంది. ఎంత గొప్ప కదా! ఆసియా క్రీడల్లో మంచి స్థానంలో మన దేశం ఇంకా ముందుకు సాగుతోంది. 1 స్థానానికి రావాలని కూడా మనం ఆకాంక్షిద్దాం. మరి షో టైంలో పాల్గొనాలంటే మీరు ఏం చేయాలి? నేను చెప్పే మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. మీ అందరి కోసం మెయిల్ ఐడి మరొకసారి HELLOVIVID BHARATIHYD@gmail.com. HelloVividBharati@gmail.com. ఈ మెయిల్ ఐడికి నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా పంపించండి. మరి షో టైంలో 2వ ప్రశ్న వస్తుంది. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ప్రశ్న ఏంటంటే హీరో రజనీకాంత్ గారికి సంబంధించిన ప్రశ్న. హీరో రజనీకాంత్ గారికి గాయకుడు మనో డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా. డబ్బింగ్ మనో గారి కన్నా ముందు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. అయితే ప్రశ్న ఏంటంటే ఏ సినిమాతో హీరో రజనీకాంత్ గారికి మనో గారు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు? అంటే మనో గారు చెప్పిన మొట్టమొదటి రజనీకాంత్ గారి సినిమా ఏంటో మీకు తెలిస్తే నాకు HelloVividBharati@gmail.com ఈ ఇమెయిల్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:38 దాటి 3 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన 2వ ప్రశ్నగా చాలా ఈజీగా అడిగేశాను, క్లూ కూడా ఇచ్చేసానేమో అనిపించింది ప్రశ్న అడిగాక. ప్రశ్న ఏంటంటే, గాయకుడు మనో గారు తొలిసారిగా హీరో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏది అని అడిగాను. అందరూ సరైన సమాధానాలు పంపించారు. మీరు విన్న ఆ పాటల అదే చిత్రం ముత్తు సినిమా మొదటిసారిగా మనో గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ ఇచ్చారనమాట. మరి ముత్తు సినిమా నుండి మనో సుజాత ఆల్పించిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, సూపర్ పెపి సాంగ్ కదా, సంగీతం ఏఆర్ రెహమాన్. అయితే 1998 వచ్చిన ముత్తు, అప్పటి వరకు చాలా సినిమాల్లో సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పేవారు. అలా ముత్తు నుండి రజనీకాంత్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు మనో గారు. మరి తెలుగు ఈ సినిమా ముఖ్యంగా చెప్పాలంటే ముత్తు సినిమా ఈ సినిమా నుండే ఒక పరంపర మొదలైంది. అది ఏంటంటే, రజనీకాంత్ గారి సినిమా ఇంతకుముందు ఫస్ట్ తమిళ్లో విడుదలై తర్వాత తెలుగులోకి వచ్చేది, కానీ ముత్తు చిత్రం నుండి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ కూడా ఒకే రోజు విడుదల చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ సినిమా జాపనీస్ భాషలో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచిందిట జపాన్ దేశంలో కూడా. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు చాలామంది పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చాలా బాగా రాస్తున్నారు ఈమెయిల్లో కూడా. శ్రోతలు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఎవరెవరు రాశారు? దోర్నాల్ బాలరాజు గారు వనస్థలిపురం నుండి, సేర్ల వెంకటేష్ సుగ్నా గజ్బెల్ నుండి, భోగ మార్కండేయ అనిత భూదాన్ పుచ్చంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట హరినాథ్ గారు వరంగల్ నుండి, బండారు త్రిమూర్తులు గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి, కానుగోలు గోపాల్ కడతాల నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, బండి కృష్ణగౌడ్ కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి మనకి సందేశాలు పంపించారు. కరెక్ట్ సందేశాలు. మీ అందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:40 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో వచ్చేస్తోంది 3వ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. చిన్న మెల్లికుంది ప్రశ్నలో. ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో, త్రిపుర రాష్ట్రం ఒకటి కదా, మరి త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి ఇదంతా, ఈ ప్రశ్న నేతన్నలకు కూడా, మన నేతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకి చెందిన ఒక చేనేతకి జిఐ ట్యాగ్ ఉంది. అది ఏ చేనేత? ఆ చేనేత పేరు తెలిస్తే నాకు హలో వివిద్ భారతి hyd@gmail.com ఈ నంబర్కు, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను. త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జిఐ ట్యాగ్ ఉంది. అది ఏ నేత? ఆ నేత పేరు రాస్తే చాలు హెల్లో వివిద్ భారతి hyd@gmail.com ఈమెయిల్కి మీ సందేశం, మీ సమాధానం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిద్ భారతి.

0: సూపర్ పాట విన్నారు కదా, యమదొంగ చిత్రం నుండి, సంగీతం ఎంఎం కీరవాణి, రచన అనంత్ శ్రీరామ్. షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:45 దాటి 7 సెకండ్లు. శ్రోతలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అద్భుతంగా ఈమెయిల్స్ పంపిస్తున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జిఐ ట్యాగ్ ఉంది, అది తెలిస్తే పంపించండి అన్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు శ్రోతలందరూ. సరైన సమాధానం ఏంటో చెప్తాను. రీసా అనే చేనేతకి ఇటీవలే మార్చి 2024 జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఈ రీసాకి ఒక విశిష్టత కూడా ఉంది. స్థానిక గిరిజన తెగల సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా ఉంటుంది ఈ రీసా అనేది. ఇళ్లలోనే మహిళలు స్వయంగా చేనేత మీద తయారు చేస్తారట. అది కూడా నడుంకి కట్టుకున్న మగ్గాలు, స్పెసిఫిక్గా కొన్ని మగ్గాలు ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాల్లో వాడతారు, వాటినే బ్యాక్ స్ట్రాప్ లూమ్స్ అని అంటారు. ఆ మగ్గాల మీద తయారు చేసే చేనేతని రీసా అంటారనమాట. ఇంకొక విశేషం ఏంటంటే, బాలికలు యుక్త వయస్సుకు వచ్చేటప్పుడు, అంటే మన తెలుగు సంప్రదాయంలో ఓణి ఎలా వేస్తామో అలాగా త్రిపుర ఈశాన్య రాష్ట్రంలోని బాలికలు యుక్త వయసుకు వచ్చినప్పుడు బహుమతిగా ఇస్తారట తొలిసారిగా ఈ రీసా వస్త్రాన్ని. అంత కథ ఉంది. మరి చేనేతలు తయారు చేసే ప్రతి చేనేతకి ఎంతో విశిష్టత ఉంది. అందుకనే చేనేతను మనం ఎప్పుడు గౌరవించాలి, చేనేతను సాధ్యమైనంతగా ధరించాలి, చేనేత నేతన్నలందరినీ ప్రోత్సహించాలి. మరి సరైన సమాధానాలు ఎవరెవరు పంపించారు? చాలామంది పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుండి పంపించారు. ఇదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం నుండి పంపించారు. ఇంకా చాలామంది ఎవరంటే, సేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుండి పంపించారు. భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపుర నుండి పంపించారు, కానుగలు గోపాల్ కడతాల నుండి పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి పంపించారు, బండి కృష్ణ గౌడ్ కీసర మండలం గోధుమకుంట నుండి. ఇంకెవరు పంపించారంటే, సేర్ల వెంకటేష్ గారు చెప్పుకున్నాము, వీళ్ళు సరైన సమాధానాలు మనకి ఈమెయిల్ ద్వారా పంపించారు. మరి ఎప్పట్లాగానే ఒక జనరల్ ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మీకు సమాధానం మీరు ఎలా అనుకుంటే మా ఈమెయిల్ ఐడి hello@bharatihbd@gmail.com దీనికి ఈమెయిల్ చేయండి. ప్రశ్న ఏంటంటే, మీరు చిన్నతనంలో అయినా ఎప్పుడైనా సరే మొట్టమొదటిసారిగా టెలిఫోన్ వాడింది ఎప్పుడు, అంటే సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు? టెలిఫోన్ అంటే మన ల్యాండ్లైన్ కాదు, మీరు మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు మీకు గుర్తుంటే నాకు hello@bharatihbd@gmail.com ఈ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని, ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

భారతీయుడు చిత్రానికి హరిహరన్ హరిణి పాడిన పాట విన్నారు. సూపర్ పాట కదా, చాలా బాగుంటుంది పెప్పి పెప్పిగా. మరి షో టైంలో చివరిగా నేను అడిగాను, మీరు మొదటిసారిగా ఫోన్ ఎప్పుడు వాడారు, సెల్ ఫోన్ ఎప్పుడు వాడారంటే చాలామంది శ్రోతలు స్పందించారు. నేను ఫోన్ మొదటిసారిగా 2015 సంవత్సరంలో దసరా

0: పండగ రోజు వాడారంటున్నారు. కృష్ణా జిల్లా నుండి పెడన్ నుండి మన కప్పలరాజ్ గారు పంపించారు. మరి బండారు త్రిమూర్తులు రాస్తున్నారు, 2016 తొలిసారిగా నేను సెల్ ఫోన్ వాడానమ్మా, అప్పుడు కొనుక్కున్నాను, అప్పటి వరకు కూడా నేను నా దగ్గర లేదు అంటున్నారు. చాలా బాగుంది. ఇంకా ఇనాయతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా గారు రాస్తున్నారు, 2027 నేను మొదటిసారిగా వాడానంటున్నారు. ఈయన భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రాస్తున్నారు. ఇంకా అయ్యదేవర్ వెంకటహరనాథ్ వరంగల్ నుండి రాస్తున్నారు, 1997 నేను ఫస్ట్ టైం సెల్ ఫోన్ వాడానంటున్నారు. ఇక బాలరాజు గారు రాస్తున్నారు, అప్పట్లో చాలా బాగుండేదండి, చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది, నాకు చాలా సంతోషం అనిపించింది మొదటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు అంటున్నారు. ఎవరు? దోనాల్ బాలరాజు గారు వనస్థలిపురం నుండి రాశారు. ఇంకా ఎవరు రాశారంటే 2009 కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, 2009 మొట్టమొదటిసారిగా వాడారట. ఇంకా వేముల నరసింహరావు గారు అయితే 25 క్రితం వాడానమ్మా అంటున్నారు. చాలా సూపర్ సార్, మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇంకా 2005 మొట్టమొదటిసారిగా వాడాను ఫోన్ అంటున్నారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. ఇంకా సేర్ల వెంకటేష్ సుగుణా వారి కుటుంబ సభ్యులు 2005 మొదటిసారిగా ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు అప్పుడు మాట్లాడుతుంటే ఆనందం వేరే, ఎంతో బాగుండేది అంటున్నారు. అంటే ఇప్పుడు బాగలేదా, ఆనందం లేదా? ఇంకా ఎవరు రాశారు? ఈదునూరు లక్ష్మయ్య వలిగొండ నుండి రాస్తున్నారు, 2006 మొదటిసారిగా నేను వాడాను అంటున్నారు. బాలకృష్ణ గారు రాశారు నర్సంపేట నుండి, 2004 మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడారట. మరి ఇది ఎలగందుల మార్కండేయ కూడా రాశారు, ఎప్పుడు వాడారనేది రాయలేదు. నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. మరి ఇది ఇవాల్టి షో టైం, షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. మరి ఇలాగే షో టైంలో పాల్గొంటూ ఉండండి, మా మెయిల్ ఐడికి మీకు సమాధానాలు పంపిస్తూ ఉండండి. మరి సమయము 2 అవుతోంది, 2:15 శక్తిశీల కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.
2: Akashvani and I am Abhishek Mukhopadhyay with the Midday News. The headlines. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi, Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against the West Indies at Guwahati. Government has notified the new corporate average fuel economy CAFE norms for passenger vehicles. They will replace the existing CAFE norms with effect from 1st of April 2027 and remain applicable up to the 31st of March 2032. It will apply to new passenger vehicles manufactured or imported for sale in India. The new framework provides greater regulatory clarity and a stable policy framework for the automobile industry. It also facilitates technological innovation and supports the continued evolution of India's passenger vehicle sector towards greater energy efficiency and lower fuel consumption.
3: According to the Power Ministry, the new CAFE framework will drive progressive improvements in fuel economy through year-on-year tightening of targets across all 5 years. The fuel

0: A clean voter list is the soul of democracy. If incorrect names are added to the voter list, democracy itself will suffer. What problem do you have if the name of someone who is no longer alive is removed from the voter list? If there is duplication with a person's name and if someone is not a citizen of the country, why should their name be included in the voter list? For a pure and sacred democracy, the voter list must be kept clean and accurate.
1: Voter list should hona hi chahiye.
2: The partners of INDIA block today met in New Delhi to chalk out the strategies on the Special Intensive Division SIR exercise and issues related to the Election Commission. The meeting was held at the Constitution Club in New Delhi. Congress leader Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi, Samajwadi Party leader Harindra Mallik, RJD's Tejaswi Yadav, CPIM John Brittas, NCPSP leader Supriya Shule and others were present in the meeting. Indian trio of Kushal Dalal, Sahil Jadhav and Ganesh Maniratnam, Tirumuru edged China to clinch gold in the men's compound team event in the ongoing Asian Games today. India completed a hat-trick of compound gold medals after the men's team registered a 238-237 comeback win over China in the final. Earlier in the day, the women's team of Chikita Taniparthi, Prithika Pradeep and Jyoti Sureka Vennam beat China 238-234 to successfully defend the gold medal, followed by mixed team gold by Chikita Taniparthi and Sahil, who also secured the LA 2028 Olympics quota place for India. Indian boxer Priya Ghangas has also clinched a bronze medal in the 60-kilogram category, showcasing the nation's growing prowess in boxing. In the trap mixed team event, Niru, Danda and Kinan Chennai produced a remarkable turnaround under pressure to clinch the gold medal. India moved up to the 7th in the medals tally with 10 gold, 21 silver and 28 bronze. Overall medal tally reaches 59. In men's cricket, West Indies were 15 for no loss in 2.3 overs against host India on the second ODI of the three-match series at Barsapara Cricket Stadium in Guwahati when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles, targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against West Indies at Guwahati. And with that, we end the midday news.
3: Akashavani, Vivid Bharati Kendram. స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నిస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడబోతోంది పద్మిని అని ఎదురు చేస్తున్నారా చెప్తాను. గుజరాత్ రాష్ట్రం, ఒక మారుమూల గిరిజన జిల్లా, ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో రద్వా గిరిజన తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తారు ఆ గ్రామంలో. ఆ ఊళ్ళో ఒక పెద్ద సమస్య ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఆ సమస్య ఏంటంటే, అమ్మాయిలు 8వ తరగతి లేదా 9వ తరగతికి రాగానే బడి మానేసేవారట. అలాంటి విద్యా వ్యవస్థను, బాలికల భవిష్యత్తును మార్చేస్తూ 2025-26 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక శక్తిశీలి గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఆవిడే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఒక స్ఫూర్తిదాయక శక్తిశీలి, ఐఏఎస్ శ్రీమతి గార్గి జైన్. వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఎలా సాగింది, ఎందుకు దేశమంతటా వారి గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్తాను. మరి అన్నీ వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మన హైదరాబాద్ కేంద్రంలో శ్రోతల కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ పాటలతో, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో మరింత ఆహ్లాదంగా మరింత ఆనందంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం. సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను మరింతగా అలరించాలనే ఆశతో ప్రత్యేక కార్యక్రమం. ఇక సాయంత్రం 7:30 నుండి 8:00 వరకు సరదా సాయంత్రం, శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి ఈ కార్యక్రమాలన్నీ, ఇంకెప్పటి నుండి, రేపటి నుండే 1 అక్టోబర్ కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని, ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు శక్తిశీలి మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. మరి గార్గి జైన్, ఐఏఎస్ గార్గి జైన్ గారి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఎన్నో విషయాలు చెప్తానన్నాను కదా. ముందుగా అసలు గార్గి జైన్ గారు ఏం చేసేవారు, ఎలాగా ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారో చెప్తే, గార్గి జైన్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తున్న లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో యూపీఎస్సీలో 45వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారన్నమాట. 2025 ఫిబ్రవరిలో ఆమెకి గుజరాత్లో అత్యంత వెనుకబడిన ఒక గిరిజన జిల్లా అయిన ఛోటా ఉదయ్పూర్లో కలెక్టర్గా నియమించారు. ఇక ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో చూస్తే రద్వా గిరిజన తెగకు చెందిన ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారని గమనించారు. ఆ పల్లెలో చాలామంది పిల్లలు, అంటే ఆ జిల్లాల్లో ఉన్న చాలా గ్రామాల్లో బాలికలు తమ కుటుంబాల్లోనే మొదటి తరం చదువుకునే అమ్మాయిలు. అంటే అప్పటి వరకు అసలు వాళ్ళకి చదువు అంటే ఏంటో తెలీదు, అసలు ఎప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదు. అంటే పిల్లలు తల్లిదండ్రులకు ఒక్క అక్షరం ముక్క కూడా రాదనమాట. అయితే వాళ్ళు తమ పిల్లలు చదువుకోవాలని స్కూల్కి పంపేవారు. ఇదంతా బాగానే ఉంది. ఇందాక చెప్పాను కదా, 8వ తరగతి 9వ తరగతికి వచ్చేసరికి సడన్గా పిల్లలందరూ స్కూల్ మానేయడం మొదలుపెట్టారు. ఇదేమో దగ్గరుండి గమనించారు గార్గి జైన్. మరి ఆ తర్వాత ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

టాక్ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు రచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం అందించారు అజయ్ అతుల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ఐఏఎస్ గార్గీ జైన్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి, ఐఏఎస్ గార్గీ జైన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అమ్మాయిలు 8 లేదా 9 తరగతికి వచ్చేసరికి బడి మానేసేవారు, స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి చెప్పాను కదా. ఎందుకు అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం, సుదూర ప్రాంతాల్లో ఉన్న స్కూల్కి వెళ్లడానికి సరైన భద్రత లేకపోవడం, ఇవి కారణాలని తెలుసుకున్న గార్గీ జైన్ కేవలం కలెక్టర్ ఆఫీస్కే పరిమితం కాలేదు. ఇక రూట్ కాజ్ అంటే సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆవిడే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి వారం ఒక మారుమూల గిరిజన పాఠశాలలకి అంటే కన్యా విద్యాలయాలకు వెళ్లి చూసేవారు. ఆమె అక్కడ ఇన్స్పెక్షన్ కోసం వెళ్లేవారు కాదుట, పక్కనే ఆ స్కూల్లోని ఆ ఉన్న బాలికలు పక్కన కూర్చొని ఆ బెంచ్ మీదే కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమేమి కష్టాలున్నాయి, ఎందుకు ఏంటేంటి ఇబ్బందులున్నాయి, ఎందుకు మానేస్తున్నారని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ నుండే పుట్టింది, ఆ క్లాస్ రూమ్లో ఉన్న బెంచ్ నుంచి పుట్టింది ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. ఇంతకీ ఏం చేశారు ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, ఎలాగా ఈ బాలికలు స్కూల్కి రావడానికి మళ్ళీ ఆవిడ ఎంకరేజ్ చేశారు, ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్లీ మళ్లీ ఎదిరాని రోజు. ఈ చిత్రానికి హరిచరణ్ పాడిన పాట విన్నారు. రచన సాహితీ, సంగీతం గోపీ సుందర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:37 దాటి 35 సెకండ్లు. మరి ఏంటి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ కార్యక్రమం మొదలెట్టారు వైఎస్ గార్గీజీ అని, ఏం చేస్తారని చెప్తానన్నాను కదా. దానికన్నా ముందు, అసలు కార్యక్రమం మొదలెట్టే కన్నా ముందు, కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే కన్నా ముందే, మారు

మామూలు అటవీ ప్రాంతాల్లో గిరిజన బాలికల పాఠశాల దశకు రాగానే చదువు మానేసి కూలి పనులకు వెళ్ళిపోయేవారట. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే వారికి గర్భధారణ జరగడం వల్ల ఎంతోమంది మాతాశిశు మరణాలు కూడా సంభవించేవి అని గ్రహించారు గార్గి గారు. ఇవన్నీ తెలుసుకున్నారు, స్వయంగా రంగంలోకి వచ్చేసారని చెప్పాను కదా. ఇంకేం చేశారు, అన్ని స్కూల్స్కి వెళ్ళడం మొదలెట్టారు. క్లాస్ రూమ్లో ఏం నేర్పించాలని ఒక మాడ్యూల్ తయారు చేసుకున్నారట. ఈ ప్రోగ్రాం ద్వారా, అంటే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ద్వారా, గార్గి జైన్ గారు 5 పెద్ద కన్యా విద్యాలయాల్లో దాదాపు 750 మంది బాలికల్ని దత్తత తీసుకొని ప్రతి వారం వారికి మెంటర్షిప్, అంటే శిక్షణ ఇచ్చేవారట. ఆ సెషన్స్లో కేవలం చదువు మాత్రమే కాకుండా ఆ బాలికలందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతూ భయం లేకుండా సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి అని ప్రాక్టికల్గా నేర్పేవారట. ఒక సందర్భంలో అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక రకమైన ఒక చెడు ఒక ఇష్యూని కూడా ఆ బాలికలకు చెప్పి, ఒకవేళ మీరు అలాంటి ఇష్యూని ఎదుర్కొంటే ఎలాగా మీరు ఫేస్ చేయాలి, ఎలా ధైర్యంగా నిలబడాలో అని నేనే లైవ్ ఎగ్జాంపుల్ అంటూ ఆవిడ చెప్పారట. ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రతి అమ్మాయికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్తూ ఎవరైనా బలవంతంగా అలాంటి వివాహాలు చేస్తే తప్పకుండా ఫిర్యాదు ఎలా చేయాలో కూడా దగ్గరుండి ఆ బాలికలందరినీ తన సొంత బిడ్డల్లాగా అక్కున చేర్చుకున్నారట ఐఏఎస్ గార్గి జైన్. మరి ఆవిడంటారు, కేవలం చదువు మాత్రమే కాదు, వారి హక్కులు, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం కూడా ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్లోని భాగమేనంటారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మార్ చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. అలాగా గెలుపు తలుపులే తీసే అంటూ ఆడపిల్లల ఆశలన్నిటికీ తలుపులు తెరిచి ఇదిగో రెక్కలిస్తున్నాను, ఇంకా మీ పని కానియండి అన్నారు ఐఏఎస్ గార్గీచేన్. ఆమె మొదలుపెట్టిన ఆ ప్రోగ్రాం వల్ల, అంటే క్లాస్ రూమ్ అండ్ కలెక్టర్ ప్రోగ్రాం వల్ల 2025 సంవత్సరం నాటికి ఆ ప్రాంతాల్లో బాలికల డ్రాప్అవుట్స్, బడి మానేసిన స్కూల్ ఆడపిల్లల రేటు ఏకంగా 60% తగ్గిపోయిందిట. చూడండి, ఎక్కడ ఎంతమంది మానేసిన స్కూల్ పిల్లల నుండి 60% తగ్గిందిట. ఎంతోమంది బాలికలు బాల్య వివాహాల నుండి రక్షించబడి ఉన్నత చదువుల కోసం అడుగులు వేయడం మొదలుపెట్టారు ఐఏఎస్ గార్గీజేన్ గారి స్ఫూర్తితో. మొదట్లో కలెక్టర్ అంతటి పెద్ద అధికారిని తమ క్లాస్ రూమ్లోకి వచ్చి తమతో కూర్చుంటే ఆ బాలికలు భయంతో వణికిపోయేవారట. మాట్లాడడానికి కూడా సాహసించేవారు కాదుట. కానీ గార్గీజేన్ చూపిన ఆత్మీయత, కరుణ ఆ భయాన్ని పోగొట్టాయి. తల్లిలాగా అక్కును చేర్చుకున్నారు ఆడపిల్లలందరినీ. ఆమె వారితో కలిసి కూర్చొని వారి కష్టాలను, వారి ఇంటి ఇబ్బందులను ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా అడిగి తెలుసుకున్నారు. మెల్లిగా ఆ అమ్మాయిలు కలెక్టర్ గారిని మేడం కలెక్టర్ అని పిలవడం మానేసి ఆప్యాయంగా కలెక్టర్ దీది, కలెక్టర్ అక్క అని పిలవడం మొదలెట్టారట.

0: అమ్మాయిలంటే అంతే కదా. అసలు ఈ పాట వింటుంటే కాస్త ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. విశ్వాసం చిత్రం నుండి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇమాం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 45 సెకండ్లు. మరి ఐఏఎస్ కార్గి జైన్ గారి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలంటూ కెరీర్ గైడెన్స్ని కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రోగ్రాంలో తన కథనే ఉదాహరణగా చెప్పి వారిని ఎంతో మోటివేట్ చేశారు ఈ ఐఏఎస్. ఇందాక చెప్పాను కదా, 60% 60% డ్రాప్అవుట్స్ తగ్గాయి. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రాం చాలా హిట్ అయింది. అయితే ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, అద్భుతమైన ఫలితాలనిచ్చి చూపించింది. 2025 సంవత్సరం నుండి 2026 సంవత్సరం నాటికి ఆ జిల్లాలో స్కూల్ మానేసిన పిల్లల సంఖ్య 9,000 నుండి 5,500కు పడిపోయింది. అంటే దాదాపు 4,500 మంది ఆడపిల్లలు తిరిగి బడిబాట పట్టేలా చేసిన కలెక్టర్ దీదీని అసలు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం. ఆవిడిచ్చిన ధైర్యంతోనే ఎంతో మంది గిరిజన బాలికలు తమ ఇళ్లలో బాల్య వివాహాలను ఎదిరించి చదువు కొనసాగిస్తున్నారు. ఇది కదా స్ఫూర్తి అంటే.

ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రంలో స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయ్తో కలిసి ఆలపించారు జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. ఇక శక్తిశీలిలో ముక్తాయింపుగా చెప్పాలంటే ఐఏఎస్ గార్గిజైన్ గారి ఆశయం ఒక్కటే, ఈ మారుమూల గిరిజన తాండాల నుండి కనీసం 5 అమ్మాయిలైనా ఐఏఎస్ అధికారులుగా నేను చూడాలనుకుంటున్నాను. ఊహించండి, ఒక అధికారినిగా ఆఫీస్ వదిలి సమాజంలోకి వెళ్లి ఇష్టమైన పని చేస్తే ఎలాంటి మార్పు వస్తుందో

0: కళ్ళకి కట్టినట్టు నిరూపించి చూపించిన ఐఏఎస్ గార్గి జైన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కలెక్టర్ ఇన్ కార్యక్రమం కథ ఈరోజు దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆడపిల్లలు దేశ భవిష్యత్. సరైన సహకారం ఇస్తే ప్రతి బాలిక, ప్రతి మహిళ ఒక శక్తిశీలే. రెక్కలిద్దాం, హాయిగా వారికి నచ్చింది చేయనిద్దాం, ఆడపిల్లల్ని సపోర్ట్ చేద్దాం. ఇది ఇవాళ శక్తిశీలి ఐఏఎస్ గార్గి జైన్ గారి గురించి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాళ్టి శక్తిశీలి ఈరోజు కార్యక్రమాలన్నీ. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ మళ్లీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి ఎఫ్ఎం సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు ఈ కార్యక్రమాలను 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ ద్వారా వినవచ్చు. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినే పాట వినోదం. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మరియు శ్రీనివాసమూర్తి గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత వీరందరి కోసం మనం ఈ పాట విందాము.

0: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
2: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 8639345694.
2: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
0: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఎ విశాల్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట మహారాజు. సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంత్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, సహస్ర, చంద్రకళ, బండి శివాజీ, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహరి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు మహారాజు సినిమా నుండి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట బంగారు గాజులు. సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, క్యాదరి రాములు, వీరందరూ నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట జానకిరాముడు. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇబ్రహీంపట్నం జగిత్యాల్ ఇబ్రహీంపట్నం నుండి అరుణ, ముత్తమ్మ, లక్వీర్, విహారీ కృష్ణ, కృషిక వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట బంగారు బుల్లోడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, సోహన్, కృష్ణ, హన్సిని, దీప్తి, శివకృష్ణ, భూవిక మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన ఈ పాటను విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రోతలు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్, పైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.

0: ఇంకేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253344.
2: దసరా పండుగకి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబ్గలి, నిజామాబాద్.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక జానపద గీతం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.

0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ముఖాన మొటిమల
5: సైబాల్,
4: గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడుగుల తామరా
5: సైబాల్,
4: బురద పుల్లా
5: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక జానపద గీతం.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

సినీ రాగాల మాలిక సినీ రంజని. సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినే పాట నువ్వు వస్తావని. సినిమా కోసం చిత్రగారు పాడిన పాటను విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. ఇప్పుడు విందాం గోవిందుడు అందరి వాడలి సినిమా నుండి ఈ పాటను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
2: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: శ్రోతలకు ఒక గమనిక. అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. సినీ రంజన్ వింటున్న శ్రోతలకు మరొక గమనిక. అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం ఉదయం 8:00 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు మరియు ఎపటాలజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలింతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. 6:20 సంస్కృతంలో

0: Did a hat-trick of gold medals in compound archery with the women's team, mixed team and men's team, all finishing on top. India also struck gold in shooting, with the mixed trap team securing the top spot. Indian boxers added 3 bronze medals to the tally, with Priya Ghangas, Narendra Berwal and Kapil Pokharia finishing on the podium. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర బృందం ద్వారా రాష్టంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాజస్థాన్తో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సీతక్క సర్పంచులు, గ్రామీణాభివృద్ది అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐచీ నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణతో కలిసి కరీంనగర్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగే సభలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేపట్టిన కరీంనగర్ పర్యటన ముగిసింది. ఆయనకు కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ ఘౌసాలం, మేయర్ కులగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి 1,124.83 కోట్ల విలువైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ఆమోదాలు, రక్షణ భూముల బదిలీల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కరించాలని పేర్కొన్నారు. 840 కోట్ల రూపాయలతో యూసీఎఫ్ నిధులతో పాటు లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, మార్కెట్, పార్కింగ్ వంటి అభివృద్ది పనుల శంకుస్థాపనలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ మార్పుల పేరుతో సమాజాన్ని, దేశ చరిత్రను చీల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని, ఈ నెల 4న అమిత్ షా కరీంనగర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్టంలో కరువు వేళ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడదని, కానీ 2018 నుంచి ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కృష్ణానీటి పంపిణీలో రాష్టానికి అన్యాయం జరిగిందని నాగార్జున సాగర్ సమావేశంలో రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
2: 2018 నుంచి ప్రీమియం కట్టకుండా ఫసల్ బీమా యోజన ఆపేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని అమలు పరిచుంటే రైతులకు ఇప్పుడు జరిగిన నష్టంలో కొంత గొప్ప వాళ్లకు నష్టపరిహారం దొరికేది.
1: సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యుత్ నిర్వహణ, బొగ్గు సరఫరా సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం అమలు, క్షేత్రస్థాయి సమస్యలు, పురోగతిపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పారదర్శకత, నాణ్యత పాటించాలని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకతను కాపాడుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను సమర్థిస్తూనే వాటిని ఉచితాలుగా కాకుండా మానవ వనరులపై పెట్టే పెట్టుబడిగా పరిగణించాలని కోరారు.

ఖరీఫ్ 2026-27 గాను మద్దతు ధరల పథకం కింద 7.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 5,547.99 కోట్లను ఆమోదించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రైతులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం సుస్థిర వ్యవసాయ ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కేవీకే శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ను గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రపంచ స్థాయి హబ్గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలను సమీక్షిస్తూ స్టోరీస్, గేమ్స్ అండ్ డ్రీమ్స్ థీమ్తో యువత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట సృజనాత్మక వినోద రంగాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎల్టీ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోడ్ ఆధారంగా స్థిర ఛార్జీలు ఉండడంతో గతంలో దూరం, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వల్ల అంచనాల వ్యయంలో ఉండే 30-40% వ్యత్యాసానికి తెరపడిందని తెలిపారు. అర్సపల్లి, నిజామాబాద్ బైపాస్, మాధవనగర్ ప్రాంతాల్లో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అనుసంధానం 4 లేన్ల రహదారుల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం 14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పొట్పల్లిలోని గోద్రేజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు 193 రూపాయలు సబ్సిడీ అందిస్తోందని అధికారులకు వివరించారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238.234 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. మిక్స్డ్ కాంపౌండ్ టీం ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంతో కూడిన భారత జట్టు చైనాపై స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తంగా 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7న జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని 36,000 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రముఖ దర్శకులు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చీల్పూర్ మండలంలోని గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ను ప్రారంభించారు. మిగిలిన 30% పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ రెండో పంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్లో ప్రతిపాదిత ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 17,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల అనుకూలతలు వివరించారు. శారీరక దృఢత్వానికి యోగా, నడక ఎంతగానో అవసరమని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు యాక్టివ్ ఏజింగ్ అండ్ ఇంటర్జనరేషనల్ హార్మోనీ అనే ఇతివృత్తంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రణామ్ డే కేర్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహించారు. స్థానిక చేనేత కళ, సంస్కృతి, ప్రకృతిని ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాన్ని పెంపొందించారు.

0: అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పోచంపల్లి టూరిజం పార్కును కలెక్టర్ ఈరోజు సందర్శించారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు పద్మనాభునిపల్లి గ్రామాల్లో భూభారతి భూ రీసర్వే కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమిత ప్రాజ్ఞ యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదితా. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః పిఎం ధారా ఇతి నామధేయః బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రి వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16%అధికం సంవర్ధం అభిలక్ష్య కేంద్ర శాసనేన నూతనాః CAFE నియమాః ప్రవర్తితాః. నవవింశత్యుత్తరద్విసహస్రతమవర్షస్య సమాప్తిం యావత్ పంజాబ్ ధరా వ్యసన ముక్త విధాస్యతే ఇతి కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః బ్రూతే. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహాకుంభే భారతీయ ధనుర్ధరైః స్వర్ణ పదకానాం హెట్రిక్ ఇతి త్రయో విజయః సమాసాదితః. ముష్టిద్వంద్వే చ మిశ్రిత ట్రాంప్ దళేన స్వర్ణ కమలం వికసితం. అథ వార్తాః విశదీకృత్య. అద్య ఆర్థిక కార్యమంత్రి మండలీయ సమిత్యా ప్రవర్తమాన విత్తీయవర్షస్య కృతే సర్వేషామపి రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు శ్లాఘ్యా వృద్ధిః సమనుమోదితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనె సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః వ్యజిజ్ఞాపత్ యత్ కృషక హిత రక్షణార్థం అసౌ నిర్ణయః సమాశ్రితః. అనేన కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం 75.6 లక్ష రూప్యకాణాం సర్షపస్య 13.4 లక్ష చణకస్య 83 గోధూమస్య చ 25 రూప్యకాణాం ప్రతి క్వింటల్ మానతః పరివర్ధనం విహితం.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए MSP तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही MSP में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट बार्ली ग्राम लेंटिल्स रेपसीड मसूर मस्टर्ड और सनफ्लावर इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है MSP.
1: మంత్రిణా ప్రోదీరితం యత్ సమిత్యా నవదిల్లీ ఆరక్షిబలైః నవాశీత్యుత్తర సప్తశతోత్తరైక సహస్ర కోటి రూప్యకాణాం వ్యయేన ప్రవర్తమానా ప్రాజ్ఞ యాతాయాత ప్రబంధన ప్రణాళీ యోజనా అపి స్వీకృతా.
2: ITMS में ऑब्जेक्टिव है कि जो 1529 ट्रैफिक सिग्नल्स है ये सारे अभी फिक्स टाइमिंग्स में ट्रैफिक पे अगर इस तरह की कैपेबिलिटी हो लाइट में कि जिस तरफ से ज्यादा ट्रैफिक आ रहा है ज्यादा बिल्डअप हो रहा है वहाँ पे रेड लाइट कम ड्यूरेशन के लिए रहे और जिस तरफ खाली है उस तरफ रेड लाइट ज्यादा ड्यूरेशन ये पॉसिबल है ITMS से. इंटेलिजेंट ट्रैफिक मैनेजमेंट सिस्टम बहुत ही इंपॉर्टेंट है स्पेशली फॉर अ मेगा सिटी लाइक दिल्ली.
1: एतदतिरिच्य మంత్రిమండలేన హరిత ఊర్జా వీథి ఇత్యస్య తృతీయ చరణం అథ ఐతిహాసికీ పిఎం ధారా యోజనా చ సమనుమోదితా. యేన రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 35.1 లక్ష గిగావాట్ పరిమితస్య నవీకరణీయ ఊర్జా ఉత్పాదనస్య సుగమ సంచారణం భవిష్యతి. భారతీయ ప్రశాసనస్య ఊర్జా మంత్రాలయేన దేశే సముపలబ్ధ యాత్రివాహనానాం ఇంధన సంరక్షణ దక్షతాం అభిలక్ష్య నూతన CAAFE ఇది సంస్థాగత మధ్యమాన్ ఇంధన దక్షతా మానదండ నియమాః సమ్యగ్ అధిసూచితాః. एते नूतनाः मानदण्डाः सप्तविंशत्युत्तर

0: 28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో 9వ మరియు 11వ తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష 10, 2027 నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు ప్రబోధ గీతాన్ని వింటున్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 నిమిషాలకు మీ ఆకాశం.

0: వాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: శ్రోతలు వింటున్నారు 103.2 మెగా హెర్ట్స్ పై సినీ రంజని. ఇప్పుడు విందాం సీతారామం సినిమా కోసం ఎస్పి చరణ్ మరియు రమ్యా బెహరే పాడిన ఈ పాటను.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినే పాట అల్లుడు గారు సినిమా కోసం కేజే యేసుదాస్ మరియు చిత్రగారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలింతవరకు సీనీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు మల్చింగ్ పద్ధతి ద్వారా పంటల నిర్వహణ గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వాటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతూ ఉన్నందువల్ల, వాటి లభ్యత రాను తగ్గుతున్నందువలన ప్లాస్టిక్ సీడ్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్లాస్టిక్ సీడ్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వాటి లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆదా. మొక్క చుట్టూ భూమి ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించబడుతుంది. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఇక పారదర్శక ఫిల్మ్ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపచేసి భూమిలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఆదా అవుతున్న ఈ సందర్భంలో ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక అధికంగా పోషకాలు కూడా లభిస్తాయి. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపల పొరలో నుండి కూడా మొక్కలు అధికంగా లభ్యమవుతాయి. ప్లాస్టిక్ మల్చి షీట్ల రంగుల గురించి తెలుసుకుందాం. నలుపు రంగు మల్చింగ్ షీట్లు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు సూర్యరశ్మిని నేలలోకి వెళ్ళనివ్వకపోవడం వలన నేలలో గల కలుపు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేవు. దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. నలుపు మల్చింగ్ షీట్ని నీటిని ఆవిరి కానివ్వదు. దానివలన నీటి ఆదా జరుగుతుంది. మల్చింగ్ షీటు వలన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ షీట్ల గురించి. ఈ షీట్లు సూర్యరశ్మిని లోపలికి వెళ్ళనిస్తుంది. దీని వలన కలుపు మొక్కలు పెరగలవు. కానీ షీటుకు లోపల వైపు కలుపు మందు పూత వేయడం వలన కలుపును నివారించుకోవచ్చు. నర్సరీని వేసే ముందు పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచటం వలన నేలలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. దీనిని నేల సోలరైజేషన్ అంటారు. ఇక రెండు వైపులా రంగు కలిగిన మల్చింగ్ షీట్లు. పసుపు నలుపు మల్చింగ్ షీట్లు. రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన మల్చింగ్ షీట్లు కీటకాలను ఆకర్షించడం వలన అవి వాటికి ట్రాప్ లాగా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులను, తెగుళ్లను నివారించవచ్చు. తెలుపు నలుపు మల్చింగ్ షీట్ల వలన నేలను చల్లగా ఉంచుటకు ఇటువంటి షీటును వాడతారు. వెండి నలుపు మల్చింగ్ షీటు తెలుపు నలుపు మల్చింగ్ షీట్ల కంటే కొంత తక్కువ మొత్తంలో నేలను చల్లబరుస్తాయి. అలాగే

0: తేనె మంచు పురుగులకు, తెల్ల నల్లి పురుగులకు రెపలెంట్ గా పనిచేస్తుంది. ఎరుపు నలుపు మల్చింగ్ సీటు కొంతవరకు సూర్యరశ్మిని నేలలోకి ప్రసరింపజేస్తుంది. నేలను వేడిగా ఉంచడమే కాకుండా రేడియేషన్ యొక్క ఉపరితల భాగముపై ప్రభావం చూపడం వలన ఎరుపు రంగు కాంగి ఫార్ ఎరుపు కాంతిల యొక్క శాతంలో మార్పు చెందుతాయి. దీని వలన మొక్క యొక్క అభివృద్ధి పైన, పుష్పాల ఉత్పత్తి పైన ప్రభావం చూపడం వలన త్వరగా పండ్లు అభివృద్ధి చెందడం, దిగుబడి పెరగడం కొన్ని కూరగాయలు పండ్ల మొక్కలలో గమనించవచ్చు. మల్చింగ్ సీట్లు ఎంపిక. మల్చింగ్ సీట్ల ఎంపిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మల్చింగ్ సీట్లు రంగు, మందం, పంట రకం, కాలంను బట్టి ఎంపిక చేసుకోవాలి. వేసవికాలంలో తెలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి, శీతాకాలంలో నలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. ఇసుక నేలలో నలుపు మల్చింగ్ సీట్లు వాడితే మంచిది. లవణీయత గల నేలలో నలుపు మల్చింగ్ సీట్లు వాడుకుంటే మంచిది. నేల సూర్యరశ్మీకరణ కోసం పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కీటక నివారణకై పసుపు వెండి రంగు మల్చింగ్ సీట్లు వేసుకుంటే బాగుంటుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తుటకు పలుచని మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. పండ్ల తోటలకు మందమైన మల్చింగ్ సీట్లు ఎంతో ఉపయోగకరం. పంట పొలాల్లో కలుపు నియంత్రణకు నలుపు రంగు సీట్లను వాడుకుంటే లాభసాటిగా ఉంటుంది. మరి ఈ మల్చింగ్ సీట్లు వేసే విధానం గురించి తెలుసుకుందాం. మొక్కలకు ఇరువైపులా లేక చుట్టూరా 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చింగ్ సీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ సీటును ప్రతి వరుసలో చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చింగ్ సీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ఇక మల్చింగ్ చేసే విధానం 2 రకాలు. విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం. మొక్కకు మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే సీటుపై రంధ్రాలు చేయాలి. ఈ సీట్ను ప్రతి వరుస మీద ఇప్పుడు తెలిపిన విధంగా పరచి యాంకరింగ్ చేయాలి. రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. ఇక నాటిన పైరుకు మల్చింగ్ సీటు వేసే విధానం. మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చింగ్ సీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ సీట్లపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు వేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంత గమనిస్తే రైతులకు బాగుంటుందని వివరాలు తెలియజేస్తున్నారు. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయంలో అనగా ఉదయం సాయంత్రం సమయంలో మాత్రమే మల్చింగ్ సీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగు గుణం ఉంటుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీటు వేరాదు. పంటకాలం తర్వాత మల్చింగ్ సీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ సీట్లు ఒక పంటకాలానికి 50-200 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ సీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ సీట్లను ఉపయోగించుకొని నీటిని ఆదా చేసుకొని కలుపు నివారణ చేసుకొని అలాగే చీడపీడలను చక్కగా నివారించుకోవచ్చని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిపుణులు ఈ విధంగా తెలియజేశారు.
1: శ్రోతలు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

100.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో రైతు అనుభవాలు. సాలూర మండల యువ రైతు గండి వీరేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని శ్రోతలు లలిత గీతాలు వింటారు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 2026 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:20 అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు ఈనాటి మధుర గీతాలతో. రాత్రి 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారాలలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో ఎస్ చిరంజీవాచార్యుల హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతాయి. ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఏ విశాల్ గారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం. 10:00 వివిధ భారతీయులు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంట

0: లన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం దారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్బంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 Landmark Judgments షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్ట్ బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతికా ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాలు కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంలో రైతు అనుభవాల గురించి సాలూరా మండల యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారితో పరిచయం, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మునగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాల్లొక్కింటికి గరిష్ట ధర 19,344 రూపాయలు, కనిష్ట ధర 13,009 రూపాయలు, మోడల్ ధర 18,009 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాల్లొక్కింటికి గరిష్ట ధర 15,779 రూపాయలు, కనిష్ట ధర 10,806 రూపాయలు, మోడల్ ధర 14,389 రూపాయలు. పసుపు పొడి క్వింటాల్లొక్కింటికి గరిష్ట ధర 13,855 రూపాయలు, కనిష్ట ధర 10,506 రూపాయలు, మోడల్ ధర 13,000. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాల్లొక్కింటికి 2,383 రూపాయలు గరిష్ట ధర, 2,226 రూపాయలు కనిష్ట ధర, 2,255 రూపాయలు మోడల్ ధర. సోయాబీన్ క్వింటాల్లొక్కింటికి గరిష్ట ధర 5,821 రూపాయి, కనిష్ట ధర 4,959 రూపాయలు, మోడల్ ధర 5,711 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 34 నుండి 36 డిగ్రీల సెల్సియస్, మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 22 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 73 నుండి 82%, మరియు మధ్యాహ్నం 35 నుండి 41% మధ్య ఉండవచ్చు. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సేంద్రీయ వ్యవసాయంలో రైతు అనుభవాల గురించి సాలూరా మండల యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త ఎం శశిరేఖ. ఇప్పుడు మన ముందు సాలూరా మండల యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారున్నారు. మరి ఈరోజు సేంద్రీయ వ్యవసాయంలో తన అనుభవాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వీరేష్ గారు.
2: నమస్కారం మేడం, నాతోటి రైతులకు శుభ సాయంకాలం.
3: వీరేష్ గారు, మీరు చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు కదా, ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తున్నారు?
2: మా గ్రామము సాలూరా మండలము, ఇక్కడ మంజీరా పరివాహక ప్రాంతము ఉండటం వల్ల అన్ని రకాల పంటలకు అనువైన నేల, దానితో పాటు నీరు కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఖరీఫ్లో వచ్చేసి వరి, సోయా, పెసరి, మినుము, పత్తి, కందులు వీటిని సాగు చేస్తాము. రబీలో వచ్చేసి వరి, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, జొన్న, మొక్కజొన్న మొదలైన రకాల పంటలను మేము సాగు చేస్తుంటాం.
3: అయితే వీరేష్ గారు, మీరు ప్రస్తుతం వరి, పత్తి అలాగే పప్పుధాన్యపు పంటలు కూడా పండిస్తున్నామని చెప్తున్నారు. మరి ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు చాలా వరకు మన జిల్లాలో కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో, అంటే మంజీర పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి, మీకు నీటి వసతి ఏ రకంగా ఉంది, పంటలకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
2: మేడం, మాకు వచ్చేసి ఒక సువర్ణ అవకాశం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది సాలూరా ఎత్తిపోతల పథకము. దాదాపుగా 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు సాగు చేస్తుంటాము. ఇది కాకుండా 5-6 చెరువులు కూడా ఉన్నాయి, దానితో పాటు బోర్బావిలు కూడా ఉండటం వల్ల మాకు 3-4 రకాల వనరులు ఉండటం వల్ల వర్షం లేకున్నా కూడా ఇబ్బంది లేకుండా పంటలు సహజంగా పండడానికి ఆస్కారం ఉంటుంది.
3: అంటే మీకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మీకున్న నీటి వసతితో మీరు పంటలు మంచిగా, అంటే పుష్కలంగా పండించుకోగలుగుతున్నారు?
2: అవును మేడం.
3: మరి మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారా?
2: ఇప్పుడిప్పుడు కొంతమంది రైతులు సేంద్రీయ ఎరువుల వైపు మొగ్గు చూస్తున్నారు, వారితో పాటు నేను కూడా చేస్తున్నాను మేడం.
3: అయితే మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామన్నారు కదా, ఈరోజు మరి రైతు సోదరుల కోసం మనం సేంద్రీయ వ్యవసాయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా సేంద్రీయ ఎరువులు అంటే ఏమిటి, ఇది రైతు సోదరుల కోసం వివరించండి.
2: సేంద్రీయ ఎరువులు

0: అంటే రసాయనాలు లేకుండా సహజంగా లభించే పదార్థాలు, ఆకులు, కుళ్ళిపోయిన కూరగాయలు, మట్టి, ఇలాంటి అన్ని పదార్థాలతో తయారయ్యే ఎరువులనే సేంద్రియ ఎరువులు అంటారు.
1: సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి?
0: సేంద్రియ ఎరువులను వివిధ రకాలలో తయారు చేసుకోవడం జరుగుతుంది. మొదటగా మనము మార్కెట్లో వెళ్లకుండానే మన ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. కేవలం 20 రూపాయల పెట్టుబడితోనే 200 లీటర్ల శక్తివంతమైన ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, పదార్థం వచ్చేసి నీరు 200 లీటర్ల ట్యాంకు తీసుకోవాలి, దానికి పైన ఖాళీగా ఉంచాలి. తర్వాత వచ్చేసి బెల్లము 2 కిలోలు, అంటే తాటి బెల్లము లేదా ఈత బెల్లము. తర్వాత బయోడీ కంపోజర్ 1 ప్యాకెట్, దీని ధర 20 రూపాయలు. ఇది చౌకైన బ్రాండు, అంటే వ్యవసాయ షాప్లోనే ఇది లభ్యమవుతుంది. దాంతోపాటు ఆవు పిండి, ఇది 2 కిలోలు తీసుకోవాలి, ఆవపిండి. ఆ తర్వాత పప్పుల పిండి 2 కిలోలు. పప్పుల పిండి అంటే అన్ని రకాలమైన పప్పులలో ఏదో ఒక రకమైన పప్పుల పిండి తీసుకోవచ్చు, లేదు అంటే అన్ని రకాల పప్పుల పిండి కూడా కొద్ది కొద్దిగా తీసుకొని 2 కిలోలు సరిపోయేంత వరకు తీసుకోవాలి. తర్వాత ఇనుపమేకులు, ఈ ఎన్ని తీసుకోవాలంటే గుప్పెడు తీసుకోవాలి, ఇది ఎందుకంటే ఐరన్ కొరసు. ఆ తర్వాత రాగి పాత్ర 1 ముక్క, అంటే కాపర్ కొరకు. ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనకు 12 రకాలకు సంబంధించిన పోషకాలు లభ్యమవుతున్నాయి, అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియము, జింకు, బొరాను, మెగ్నీషియం, సల్ఫరు, భాస్వరము, మాల్డిబ్నము, ఇలా ఎన్నో రకాలమైన పంటలకు అవసరమైన పోషకాలు వీటి ద్వారా లభ్యమవుతాయి. అది ఎలా తయారు చేసుకోవాలంటే ఈ మిశ్రమాన్ని, ఈ అన్నీ తీసుకున్న తర్వాత వేసవి కాలంలోనైతే 15 నుంచి 20 రోజుల వరకు తయారవుతుంది ఈ ద్రావణం. శీతకాలంలో వచ్చేసి 1 నెల రోజులు పట్టవచ్చు. అయితే ఈ ట్యాంకు పైన మూత పెట్టకూడదు, గోనె సంచి వేసి దినంలో ఒకసారి కర్ర సాయంతో కలపాలి. ఇలా తయారైన ద్రావణాన్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతామంటే, కలిపినప్పుడు ఈ నురుగు రూపంలో పైన ట్యాంకు పైన తేలుతుంది. ఈ మిశ్రమం తయారైన తర్వాత కొద్దిగా 1/4 ఫీటు మందనము తగ్గి మంచి సువాసనతో ఈ ద్రావణము మనకు తయారవుతుంది. ఈ విధంగా ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.
1: వీరేష్ గారు, మరి ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియజేశారు, పంటలకు వాడేటప్పుడు ఏ విధంగా వాడుకోవాలి, ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు?
0: అయితే 3-4 రకాల విధాలుగా వాడుకోవచ్చు. 1, పారే నీళ్ళల్లో ఈ ద్రావణాన్ని నేరుగా వేయవచ్చు. 2వ పద్ధతిలో డ్రిప్ సిస్టమ్ ద్వారా, డ్రిప్లో మనము ఈ ద్రావణాన్ని వదిలివేస్తే ప్రతి మొక్కకు కూడా చేరుతుంది. తర్వాత 3వ పద్ధతి వచ్చేసి స్ప్రే ద్వారా మొక్కలకు పిచికారీ చేసుకోవచ్చు.
1: మీరు ఏదైనా పదార్థం తీసుకున్నప్పుడు అది 2 కిలోలుగా తీసుకోవాలని చెప్పారు, మరి ఎంతెంత మోతాదులో ఇది మొక్కకు అందించాల్సి ఉంటుంది?
0: అయితే మేడము, ఇది 100 లీటర్ నీటిలో 5 లీటర్ల ఈ ద్రావణాన్ని వాడవచ్చు. అయితే వేటి వేటికి వాడవచ్చు అంటే, పండ్లు, కూరగాయలు, పత్తి, వరి మొదలైన పంటలతో పాటు పూలు, పండ్ల మొక్కలకు కూడా ఈ ద్రావణాన్ని వాడవచ్చు. అయితే చిన్న మొక్కలు ఉన్నప్పుడు 2 నుంచి 3 లీటర్ల ద్రావణానికి 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.
1: అయితే వీరేష్ గారు, మీరు ఇందాక ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అడిగినప్పుడు మీరు ద్రావణం గురించి చెప్పారు కదా, మరి ద్రావణం అయితే మనం స్ప్రే రూపంలో అలాగే డ్రిప్ రూపంలో మొక్కకు అందించవచ్చు అని తెలియజేశారు. మరి ఎరువుల రూపంలో తయారు చేసుకునేటప్పుడు ఏ ఏ ఎరువులు తయారు చేసుకోవచ్చు, పంటకు ఏ రకంగా వాడవచ్చు?
0: దీంట్లో 2-3 రకాలు ఉంటాయి మేడం. ఇంతవరకు ద్రావణం రూపంలో చెప్పాను, ఇప్పుడు దానితో పాటు 2-3 రకాలు ఉన్నాయి. అందులో దాదాపుగా ఈ ఆవు పిడకలు, దాదాపు 6 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్న ఆవు పిడకలను 10 కిలోల వరకు తీసుకోవాలి. నీరు వచ్చేసి 200 లీటర్లో 1 ట్యాంకిలో. ఈ 10 కిలోల పిడకలు మరియు దేశీ ఆవు పెరుగు 5 కిలోలు, శనగపిండి 1 కిలో, తాటి బెల్లము లేదా ఈత బెల్లము 2 కిలోలు తీసుకొని, ఇది కూడా ఈ మిశ్రమం రూపంలోనే తయారు చేసుకొని మనం పంటలకు ఎరువు రూపంలో కానీ పిచికారీ రూపంలో కానీ వేసుకోవచ్చు. దానితో పాటు అతి తక్కువ ఖర్చుతోని ఇంట్లోనే తయారు చేసుకునే రకాలు కాంపోస్ట్ ఎరువు. ఇది అందరికీ సులభం. 1 గుంత లేదా 1 పెద్ద డబ్బా తీసుకోవాలి. అందులో 1 లేయర్ పొడి ఆకులు, గడ్డి, ఎండు చెత్త వేయాలి. దానితో పాటు ఒక

లేయరు వంటింటి వ్యర్థాలు, అంటే కూరగాయల తొక్కలు పండ్ల తొక్కలు కానీ వేయాలి. దాంతోపాటు కొంచెం మట్టి, అంటే పుట్టమట్టి, ఆవు పేడ చల్లి

0: ఇది వానపాముల ఎరువు అంటారు దీన్ని. ఇది చాలా బలం నేలకు. ఇది నీడ ఉన్న చోట ఇటుకలతో ఒక చిన్న బెడ్డులాగా కట్టాలి. అందులో దేశీ ఆవు పేడ మరియు ఆకులు, కొంచెము పుట్టమట్టి వేయాలి. 1 కిలో వానపాములు వేయాలి. ఇవి వ్యవసాయ షాపులో దొరుకుతాయి. రోజు తేమ కోసము నీరు చల్లాలి. ఆ తర్వాత ఎండ పడకుండా గోనె సంచి వేయాలి. ఇది కూడా 40 నుంచి 45 రోజుల్లో ఎరువుగా తయారవుతుంది. ఈ తయారైన ఎరువును మనము వేసవికాలం దుక్కిలో వేసుకోవచ్చు. దీనితో పాటు పచ్చి రొట్టె ఎరువు, ఇది పొలాల్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. జిలుగు, జనుము, పిల్లి పెసర జూన్ మాసంలో విత్తనాలు చల్లి దాదాపుగా 40 నుంచి 45 రోజుల వరకు పెంచాలి. అంటే పూత రాకన ముందే దున్ని మట్టిలో కలిపేయాలి. ఇది భూమికి చాలా బలంగా ఉండి నత్రజనిని బాగా ఇస్తుంది. ఆ తర్వాత జీవామృతం, ఇది పంటకు వెంటనే బలాన్నిచ్చే జీవామృతం. పేర్లోనే ఉంది జీవ అమృతం అన్నట్టు, జీవానికి అమృతం పోసేది అన్నట్టు. ఇది 200 లీటర్ల నీటిలో ఒక డ్రమ్ములో 10 కిలోల దేశీ ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి, పిడికెడు పుట్టమట్టి వేయాలి. 48 గంటలలో 3 సార్ల కర్రతో కలపాలి. దీన్ని నీళ్లతో పాటు పొలాన్ని వదులుకోవచ్చు. 7 రోజుల్లో ఈ ద్రావణాన్ని వాడేయాలి మనం. ఇదే కాకుండా ఇంకొక రకమైన ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ప్రధానంగా 3-4 రకాలు ఉంటాయి. పశువుల ఎరువు, ఇది ఆవు కానీ గేదె వాటి పేడ మూత్రం నుండి తయారైన ఎరువులు. తర్వాత జీవామృతం చెప్పాను. పంచగవ్య అంటే 5 రకాల గవ్యాలు, గో ఆధారిత ఎరువు అన్నట్టు. దాంతోపాటు ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, పుట్టమట్టితో ఈ పంచగవ్యాన్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత కంపోస్ట్ ఎరువు, ఇది ఇంటి చెత్త ఆకులు పంట వ్యర్థాలతో తయారైనవి కంపోస్ట్ ఎరువు అంటారు.
1: మరి వివిధ రకాల ఎరువులను మీరు సేంద్రియ ఎరువులను ఏ రకంగా తయారు చేసుకోవాలి అనేది సూచించారు కదా, మరి పంటలకు ఏ రకంగా వాడాలంటారు ఇవి?
0: మేడం, ఎరువు రూపంలో వాడుకోవచ్చు, లేదా ద్రావణం రూపంలో, స్ప్రే రూపంలో కూడా వాడుకోవచ్చు. ఇది ఎంత మోతాదులో వాడుకోవచ్చు అంటే, ఎరువుల రూపంలో అయితే, పశువుల ఎరువులైతే ఎకరానికి 4 టన్నులు అంటే దాదాపుగా 40 క్వింటాలు ఏడాదికి ఒకసారి వాడుకోవచ్చు. వర్మి కాంపోస్ట్ అయితే ఎకరానికి 4 క్వింటాలు అంటే 400 కిలోలు. వరికి వచ్చేసి ఇదివరకు చెప్పినట్టు పచ్చి రొట్టె. తర్వాత జీవామృతం, పత్తి మిర్చికి పంటలకు వచ్చేసి వర్మి కాంపోస్టు. ఆ తర్వాత పంచగవ్యాలతో కూడా స్ప్రే చేసుకోవచ్చు.
1: మరి ఈ సేంద్రియ ఎరువులను పంటలకు వాడినప్పుడు రైతు ఎలాంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది?
0: ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల నేల సారాన్ని పెంచుకోవచ్చు. తర్వాత నేలలో నీటి నిలుపుకునే శక్తి పెరుగుతుంది. అంటే నేలలో నీటి నిల్వ, అంటే వర్షం తక్కువ ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తున్నది అన్నమాట. దీంతోపాటు మన నేలలో ఉండే కొన్ని 100,000 సూక్ష్మజీవుల సంఖ్య 1,00,000,000 వృద్ధి చెందుతుంది. తర్వాత తక్కువ ఖర్చుతో అధిక లాభం, ఈ రకంగా లాభం ఉంటుంది దీని వల్ల.
1: అయితే ఇందులో రసాయనిక ఎరువులకు సేంద్రియ ఎరువులకు తేడా ఏముంటుందంట? ఇది వరకు మీరు రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేశారు, ఇప్పుడు సేంద్రియ ఎరువులతో చేస్తున్నారు కాబట్టి మరి దానికి దీనికి తేడా ఏముంటుందంటారు?
0: ఈ రెండిటికి, రసాయన ఎరువులకు సేంద్రియ ఎరువులకు తేడా ఏమిటంటే, నేను గమనించింది ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల వెంటనే పంటానికి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా సేంద్రియ ఎరువులు చూసుకున్నట్లయితే నెమ్మదిగా ఎక్కువ కాలాన్ని ఇస్తుంది. తర్వాత రసాయన ఎరువుల్లో భూమి తొందరగా గట్టి పడిపోతుంది, ఈ సేంద్రియ ఎరువుల్లో భూమి మెత్తగా సారవంతంగా అవుతుంది. ఈ రసాయన ఎరువుల వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈ సేంద్రియ ఎరువుల వల్ల ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చు. ఈ రసాయన ఎరువుల వల్ల మనుషులకు కానీ ఇతర జీవరాశులకు దీనివల్ల చాలా నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరత్ర సమస్యలు ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. ఈ సేంద్రియ ఎరువులు వాడిన పంటల ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనిషి కానీ ఇతర జీవరాశులు కూడా ఆరోగ్యంగా ఎక్కువ కాలము బ్రతికే అవకాశాలు ఉంటాయి. ఈ రోజులలో రసాయన ఎరువులు వాడి ఈ పశువులు తినే గడ్డి కూడా చాలా వరకు మనము నష్టాన్ని కలిగిస్తున్నాము. దానితో పాటు అంటే ఆ రసాయన ఎరువులు వాడకుండా న్యాచురల్గా అంటే సహజంగా తయారు అయ్యే గడ్డిని మనం

0: పశువులకు వేయడం వల్ల ఆ పాలు ఆరోగ్యకరంగా రుచిగా ఉండి మనిషి ఆరోగ్యానికి కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పశువు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆ పశువు వల్ల వచ్చే పాలతో కూడా మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటుండు.
1: వీరేష్ గారు, మరి మీరు సేంద్రీయ వ్యవసాయము ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, ఏ ఎరువులు తయారు చేసుకోవచ్చు, పంటలకు అందించడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వీటికి సంబంధించిన విషయాలు ఇప్పటివరకు చెప్పారు కదా, మరి తోటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు?
0: నేను చిట్ట చివరగా నా తోటి రైతులకు తెలియజేయడం ఏమిటంటే, ఈ సేంద్రీయ ఎరువుల వల్ల లాభాలు ఏంటంటే, అదేవిధంగా ఉపయోగాలు ఏమిటంటే, ఇదివరకు మనము ఈ రసాయన ఎరువులతో వాడి వాడి నేల సారాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తూ మనుషులు కానీ జీవరాశులు వాటి ఆరోగ్య పరిస్థితులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ సేంద్రీయ ఎరువులు కనీసం ఒక రైతు, 4 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం వరకు ఈ సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల కొద్దిగా రిస్క్ అవుతుంది, కానీ మనకు మంచి లాభాలతో పాటు మనుషుల ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా మనము భావితరాల వరకు అందించినట్లు అవుతుందని నా ఆకాంక్ష. అంటే మనము ఇదివరకు వ్యవసాయం ఎలా అలవాటు పడ్డామంటే, ఇంట్లో తయారు చేసుకోకుండా శ్రమ పడకుండానే డైరెక్ట్ మందుల షాప్లో వెళ్ళేసి డైరెక్టు రసాయన మందులు కానీ ఈ రసాయన ఎరువులు కానీ మనము డైరెక్ట్ తీసుకొని నేరుగా వ్యవసాయంలో డైరెక్ట్ పిచికారీ కానీ ఎరువుల రూపంలో కానీ మనం వాడేవాళ్ళము. ఇది కొద్దిగా శ్రమం ఉంటుంది, కానీ శ్రమతో పాటు మంచి ప్రతిఫలం ఉంటుంది. అంటే మన మనిషి ఆరోగ్యం పైన కానీ నేల ఆరోగ్యం పైన కానీ నష్టం లేకుండా, విషం కాకుండా భావితరాల వారు, మన పుట్టే పిల్లలు కానీ, భవిష్యత్తులో వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరం ఉంటుంది. మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మంచి నేలను, మనకు ఆరోగ్యకరమైన నేలను మనకు అందించారు. మనం కూడా మన పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన నేలను అందిస్తే బాగుంటుందని నా తోటి రైతులకు నా విజ్ఞప్తి.
1: వీరేష్ గారు, మరి సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి చక్కటి వివరాలు తోటి రైతులకు అందించారు. మరి మీకు ఆకాశవాణి తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం. జై జవాన్, జై కిసాన్.
1: మీరింతవరకు సేంద్రీయ వ్యవసాయంలో రైతు అనుభవాల గురించి సాలూర మండల యువ రైతు గంటె వీరేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎం శశిరేఖ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వయ్యారి భామ కలుపు మొక్క నివారణ గురించి కొన్ని సూచనలు.
1: పార్థినీయం వయ్యారి భామ ఒక హానికరమైన సమస్యాత్మక కలుపు మొక్క. మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇది చాలా విస్తారంగా కనిపిస్తుంది. పంట పొలాలలోనూ, బంజరు భూములలోనూ, జనవాసాలలోనూ, రోడ్ల ప్రక్కన, రైల్వే ట్రాక్ల పక్కన, కాల్వగట్ల మీద, పొలంగట్ల మీద, సేద్యం చేయని పొలాల్లోనూ, పెట్రోల్ బంకుల ప్రక్కన, బస్టాప్ల చుట్టూ, పాడుబడిన ప్రదేశాల్లో పెరుగుతుంది. పార్థినీయం ఒక ఏకవార్షిక మొక్క. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది 4 వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. దీని పుష్పాలు తెల్లగా ఉంటాయి. ఒక్కొక్క పార్థినీయం మొక్క దాదాపుగా 10,000 నుండి 50,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. నల్లరేగడి భూముల్లో అధికంగా ఉంటుంది. కొన్ని రకాల రసాయనాలు మొక్కల్లో ఉండటం వలన జంతువులు తినలేకపోవటం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొనగలిగే అంతర్గత వ్యవస్థ మొదలగు కారణాలు పార్థినీయం మొక్క ఇంతగా విస్తరించడానికి దోహదపడుతున్నాయి. పార్థినీయం పంటలకే కాకుండా మనుషులకు, జంతువులకు కూడా హాని కలుగజేస్తుంది. పంట పొలాలలో 40% దిగుబడిని, పశుగ్రాస పంటలలో 90% దిగుబడిని తగ్గిస్తుంది. ఈ మొక్క వేళ్ల నుండి స్రవించబడే కొన్ని రకాల రసాయనాలు పైరు పెరగనీయక దిగుబడిని తగ్గిస్తాయి. పార్థినీయం ఉత్పత్తి చేసే పుప్పొడి వంగ, మిరప మరియు మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటిలో ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. పార్థినీయం కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కలలో వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందటానికి కారణమవుతుంది. పార్థినీయం వలన మనుషులకు డెర్మాటైటిస్ లేదా ఎగ్జిమా, హైఫీవర్, ఉబ్బసం మరియు బ్రాంకైటిస్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వంటి వ్యాధి సంభవిస్తుంది. పుష్పాల పుప్పొడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడటం, కండ్ల రెప్పలు వాయడం మొదలైన లక్షణాలు సంభవిస్తున్నాయి. ఎండిపోయిన మొక్కలను తగలబెట్టినప్పుడు ఈ పొగను పీలిస్తే ఉబ్బసం లాంటి వ్యాధులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇది పశువుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. పశువులలో వెంట్రుకలు రాలిపోవటం, హైపర్ టెన్షన్ కు గురికావడం జరుగుతుంది. వయ్యారిభామ కలుపు నిర్మూలనకు అనేక పద్ధతులను ఆచరిస్తున్నాము. అన్ని రకాల పద్ధతులను అనగా రసాయనిక జీవ నియంత్రణ మరియు యాజమాన్య పద్ధతులన్నింటినీ సమన్వయపరిచి ఉపయోగించటం ద్వారా పార్థినీయంను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. రైతులు సాధారణంగా పార్థినీయంను చేతితో పీకివేయడం చేస్తుంటారు. కాని చాలా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నప్పుడు ఈ పద్ధతి సాధ్యం కాదు. పార్థినీయంను పూతకు రాకముందే పీకేసి తగలబెట్టడం కాని లేదా కంపోస్టు తయారు చేయడం కాని చేయాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే పీకిన మొక్కలను వెంటనే తగలబెట్టి విత్తన వ్యాప్తిని నిరోధించాలి.

0: ఆలస్యం వలన ఎలర్జీ కలగని వ్యక్తులను ఈ పనికి నియమించాలి, లేదా చేతులకు తొడుగులను ధరించి పీకివేయాలి. పంట మార్పిడి పాటించాలి. బంతితో పంట మార్పిడి చేస్తే తర్వాత వేసే పైరులో పార్థినీయం ఉధృతి తక్కువగా ఉంటుంది. పార్థినీయం మొక్కలను ఉపయోగించి దానితో ఎరువు తయారు చేసుకోవచ్చు. పార్థినీయం మొక్కలను పీకిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి దానిని నేలపై 10 సెంటీమీటర్ల మందంతో పరచాలి. దీనిపై ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రాన్ని చల్లాలి. 1 టన్ను కలుపు మొక్కలకు 5 కిలోల యూరియా చొప్పున మళ్లీ దానిపై 10 సెంటీమీటర్ల మందంతో ముక్కలను కోసిన పార్థినీయంను పరిచి శిలీంద్రాన్ని యూరియా ద్రావణాన్ని చల్లాలి. ఈ విధంగా 1 మీటర్ ఎత్తు వచ్చే వరకు చేయాలి. చివరిగా దానిని గాలి చొరబడకుండా బురదతో కాని లేదా బంకమన్నుతో గాని ప్లాస్టరింగ్ చేయాలి. తేమ శాతం 50 నుంచి 60 వరకు ఉండేటట్లు చూడాలి. 2 వారాల తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. 40 నుండి 45 రోజులలో కంపోస్టు తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఎరువు మంచి పోషకాలను కలిగి ఉంటుంది. ఈ ఎరువులో పార్థినిన్ అనే పెరుగుదల నియంత్రణ రసాయనం ఉండటం వలన తర్వాత వేసే పైరు మంచిగా వస్తుంది. జైగోగ్రామా బైకులరేటా అనిమ్ క్రైసోమిలిట్ జాతికి చెందిన పెంకు పురుగులు పార్థినీయం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈ నెలు మాత్రమే వదిలి పూర్తిగా ఆకులను తినే ఈ పెంకు పురుగులు పార్థినీయం కలుపు నివారణలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. 1 ఆడపెంకు పురుగు 1500 నుండి 1800 గుడ్లు పెడుతుంది. ఆకుల అడుగు భాగంలో పెట్టిన గుడ్లు 4-5 రోజులలో పొదగబడి పిల్ల పురుగులు బయటకొస్తాయి. పిల్ల పురుగులు కూడా ఆకులను విపరీతంగా తింటాయి. ఈ పెంకు పురుగులు వర్షాకాలంలోనే అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే పార్థినీయంపై కనబడతాయి. ఆ తర్వాత శీతాకాలం మరియు వేసవికాలం ప్రతికూల పరిస్థితులను తట్టుకుని భూమి లోపలికి పోయి దాదాపు 6 నుండి 8 నెలలు నిద్రావస్థ దశలో గడుపుతాయి. వర్షాలు పడగానే నిద్రావస్థ దశ నుండి బయటపడి భూమిపైకి వస్తాయి. ప్రతి మొక్కకు సుమారు 20 నుండి 30 పురుగుల చొప్పున ఉండి 1 మొక్క నుంచి వేరొక మొక్క మీద ఎగురుతూ వెళ్తాయి. పార్థినీయం కలుపు నివారణ ఈ పురుగు వల్ల ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి రైతాంగము ఈ పురుగులను కలుపు మొక్కలపై గమనిస్తే వాటిని అలాగే పెరగటానికి అవకాశం ఇవ్వాలి. ఎలాంటి పురుగు మందులు చల్లకూడదు. పార్థినీయం మొక్కలను కొన్ని రకాలైన ఆకుపచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగులు ఆశిస్తాయి. ఈ మొక్కలను మనం గమనించినప్పుడు వాటిని పీకేయకుండా ఉంచాలి. అందువల్ల మిగిలిన పార్థినీయం మొక్కలకు ఈ తెగులు ఆశించి నాశనం చేస్తాయి. మైకోప్లాస్మా అనే తెగులు ప్రత్యేకంగా ఈ పార్థినీయం మొక్కను ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల పెరుగుదల తగ్గిపోయి పూత రావడం తగ్గిపోతుంది, విత్తనోత్పత్తి ఆగిపోతుంది. కసవింద జాతికి చెందిన కలుపు మొక్కలు పార్థినీయం కలుపు మొక్కలతో పాటు పెరుగుతాయి. కసవింద మొక్కల నుంచి స్రవించబడే కొన్ని రసాయనాలు పార్థినీయం మొక్క పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. కసవిందతో పాటుగా వెంపెలి, స్టైలో, గాలివాన మొక్క, పిచ్చి తులసి, తోటకూర, పరసకంప మొదలగు మొక్కలు ఇదే రకమైన ప్రభావాన్ని పార్థినీయంపై కలిగించి దాని పెరుగుదలను తగ్గిస్తాయి. పార్థినీయం నివారణ కసవింద మొక్కల ద్వారా చేయడానికి కసవింద మొక్కల విత్తనములు చల్లి వృద్ధిపరచాలి. కసివింద మొక్కలు తొలిసారిగా నిలదొక్కుకోవటానికి కొన్ని కలుపునాశక మందులను వాడి పార్థినీయం మొక్కలను నిర్మూలించి కసివింద మొక్కల పెరుగుదలను ప్రోత్సహించుకోవచ్చు. రసాయన పద్దతి ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించగలం. అంతేకాకుండా రసాయనాలు వాడటం వలన పరిసరాల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రసాయన కలుపునాశక మందులను దూరంగా ఉంచాలి లేదా తక్కువ మోతాదులో వాడాలి. కలుపునాశక మందులు వాడాలంటే వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం మరియు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కలుపునాశినులు పిచికారి చేసేటప్పుడు పక్కన ఉన్న పైర్లపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. 1 ఎకరా విస్తీర్ణంలో కలుపు మందులు చల్లడానికి 220 నుండి 240 లీటర్ల నీరు అవసరమవుతుంది. సామాజిక ఆరోగ్య భద్రతా దృష్ట్యా పార్థినీయం వంటి సమస్యాత్మక కలుపు మొక్కలను
1: భారత్ కార్యక్రమంలో భాగంగా పోషన్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారతి గారితో పరిచయం వింటారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశు మరణాల శాతం అధికంగా

0: ఉందని చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనే అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు

0: ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశ వ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య, ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధాన మంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికీ అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారినందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడవది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి గల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి, ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి, అంటే శక్తినిచ్చేవి, అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట.

0: ఈ ప్రోటీన్లు. అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు, లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకు సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గానీ ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేము? ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషన్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా ప్రేమ పావురాలు సినిమా కోసం పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్త

అనుష్య, లత. వీరందరూ కోరుతున్నారు ప్రేమ పావురాలు. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర పాడిన ఈ పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: అబ్బా, పంటి నొప్పి.
7: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, రెటీనా వంటి కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూగల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట రౌడీ అల్లుడు. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, లావణ్య, నరేష్, మల్లవ్వ, చంద్రయ్య, మహిత, మనస్విని, మహస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ మరియు విక్రమాదిత్య. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: డాక్టర్ జే బలరాం జాదవ్,
0: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
0: డాక్టర్ జే బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. ఇప్పుడు వినే పాట మనసంతా నువ్వే. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా మెట్పల్లి చైతన్యనగర్ నుండి రజనీ నాగభూషణం, రజిత శ్రీనివాస్, ప్రశాంతి, సురేష్, సరిత, నరేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనసంతా నువ్వే సినిమా నుండి ఈ పాటను విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు. ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా

0: వాయిస్పై వినండి, ఆనందించండి.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట బాహుబలి సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినే పాట కొత్త కాపురం. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండి నాగ

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. లలిత సంగీత కార్యక్రమంలో శ్రోతలు కొన్ని లలిత గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, పైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
3: డాక్టర్ శ్యామ్ సుందర్, స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక లలిత గీతం.

0: దసరా పండక్కి మంచి రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు చంద్రకళ ఫ్యాషన్ విమెన్స్ వేర్. మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీ బడ్జెట్ లో. ఫోన్ 9182789059. కసబ్గలి, నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట ప్రేమలేఖలు సినిమా నుండి ఈ పాటను.

మధుర గీతాలలో ఇప్పుడు వినే పాట వాగ్దానం. సినిమా కోసం ఘంటసాల మరియు పి. సుశీల గారు పాడిన ఈ పాటను విందాం.

ఇప్పుడు వినే పాట దొంగ రాముడు. సినిమా కోసం జిక్కి ఘంటసాల గారు పాడిన ఈ పాటను

మీరు విన్న ఈ పాట యువరాజు సినిమా నుండి. ఇప్పుడు విందాం స్వాతి సినిమా కోసం పి సుశీల గారు మరియు ఎస్పి శైలజ గారు పాడిన ఈ పాటను విందాం.

మధుర గీతాలలో చివరగా వినే పాట తల్లా పెళ్ళామ. సినిమా కోసం ఘంటసాల మరియు పి సుశీల గారు పాడిన ఈ పాటను విందాము.

of roses, brightness of sky.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.